0: అలాగే మన మనస్సులో కూడా ఇరుకు ఇరుకు ఆలోచనల మార్గాలు ఉన్నాయి, విశాల ఆలోచనల మార్గాలు ఉన్నాయి. ఇవే సృత్యాయచ పచ్చాయచ, వాటిలో ఉండి కాపాడేవాడు కూడా ఆయనే. ఆడ తర్వాత కాట్యాయచ నీప్యాయచ, అంటే అల్పజల ప్రదేశములకి ఎందున్నవాడు కాట్యాయచ, నీప్యాయచ అంటే క్రిందికి దిగుతున్న జలముల రూపంలో ఉన్నవాడు, అంటే జలపాతాలని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ మనం వేగం చెప్పుకున్నాం, ఇక్కడ రూపం చెప్తున్నాడు. నీప్యాయచ, వేగం జలపాతంలోనే కాదు క్రింద వదిలే వాటిల్లో కూడా వేగం ఉండొచ్చు, ఇక్కడ మాత్రం జలపాతమే చెప్తున్నాడు. నీప్యాయచ నమః, నీరు పల్ల మెరుగు అన్నాం, పల్ల మెరిగే లక్షణంగా నీటిలో ఆ చైతన్యాన్ని నింపిన రుద్రుడు నీప్యాయచ, క్రిందికి దిగుతున్న నీరు రూపంలో ఉన్నటువంటి వాడు. సూద్యాయచ అంటే బురద నేలల్లో ఉన్నవాడు. ఇదేంటండి, అసలు బురద నేలలు కల్పించడం ఏంటి, అందులో ఆయన ఎందుకు ఉండడం, అసలు బురద అనేది లేకపోతే ఎంత హాయిగా ఉంటుందండి. ఈ బురద అంటే చెత్త అని నువ్వు అంటావు, బురదలో కాలు వేయలేమండి అని. నువ్వు కాలు వేయకూడదనే బురద పెట్టాడు ఆయన, ఎందుకంటే నువ్వు కాలు వేస్తే చచ్చిపోయే జీవుని బ్రతికించడానికి బురదలు కల్పించాడు ఆయన, వాటిని అక్కడ కాపాడుతున్నాడు. బురదలో పుట్టి పెరిగే జంతువులకు ఉన్నాయి, ఆ జీవులకి కర్మానుభవం ఇవ్వాలి కదా, అందులో పుట్టి పెరగవలసినటువంటి అనుభవం వాటికి ఇవ్వాలి అంటే వాటికి అనుగుణమైన వాతావరణం సృష్టించాలి. అది విశేషం. ఏ జీవుడికి ఏ ఎన్విరాన్మెంట్ కావాలో చూస్తాడు. నీ తలలోనే ఈశ్వరుడు కాదయ్యా, నీ తల మీద ఉన్న పేనులో కూడా దానికి తగిన వ్యవస్థను కూడా అక్కడ సమకూర్చాడు ఆయన. అలాగే బురదని సృష్టించాడు, ఎందుకంటే ఆ బురదలో పెరిగే వానపాములు వాటన్నిట్లోని ఆయన దాగి ఉన్నాడు. బురద నేలల్లో ఉండే ఈశ్వరుడికి అంతర్యామి, ఆ ఈశ్వరుడిని నమస్కరించుకున్నాం, అంతర్యామిగా ఉన్నవాడు బురద నేలల్లో కూడా. ఇది మనం తెలుసుకుంటే ఆ బురద నేలలో కాలు వేయకుండా ఆయన కాపాడుకుంటాడు. బురద నేలను చూసినా ఈశ్వరుడిని గ్రహించగలిగేమని చెప్పిన ఆ వేదర్శికి నమస్కారం. సూద్యాయ చ నమః, అంతేకాదు సరస్యాయ చ నమః, విశాలమైన తటాకాల రూపంలో సరస్సుల రూపంలో ఉండే స్వామికి నమస్కారం. నాద్యాయ చ నమః, నదులలో అంతర్యామిగా ఉండేటువంటి స్వామికి నమస్కారం. వైశంతాయ చ నమః, అంటే చెరువుల రూపంలో ఉండేటువంటి రుద్రునికి నమస్కారం. అలాగే వైశంతాయ చ అంటే అగాధముల యందు ఉండే జలములు అని కూడా వర్ణించారు. ఈ విధంగా వైశంతాయ చ నమః, కూప్యాయ చ నమః అంటే చేదబావులలో ఉండే రుద్రునికి నమస్కారం. బావుల్లో కూడా రుద్ర చైతన్యం, ఇది గమనించేవాడికి బావుల నీళ్లు కూడా అనుకూలిస్తాయి, బావి తవ్వుదాం అనుకుంటే నీళ్లు పడతాయి. చూడండి ఎన్నెన్ని మానవ అవసరాలు ఉన్నాయో అన్నిట్లో రుద్రుడున్నాడని చెప్పుకుంటుంటే ఇవన్నీ మనం వృద్ధాప్యం వచ్చాక చూసుకుందామండి. అంటే నీవు నీరు తాగనప్పుడు అన్ని మానేసాక కాదు, నీకు నీటి అవసరం ఎప్పుడుందో అప్పుడే రుద్రుడిని తలంచుకో, నీకు నేల అవసరం ఎప్పుడుందో అప్పుడు రుద్రుడిని తలంచుకో. ప్రకృతి అంతా ఈశ్వరమయం, ప్రకృతిలో నువ్వు బ్రతుకుతున్నంత కాలం అందుకే నిరంతరం రుద్రస్మరణ ఎంత అవసరమో చూడండి. కూప్యాయచ నూతులు ఎందుండువాడు, గర్తములు ఎందు అవక్ష్యాయచ గుంటల ఎందు ఉండేవాడు. అక్కడ కూడా చిన్న చిన్న గుంటల్లో ఉండే నీరుని చూసి కూడా రుద్రా అనుకుని పక్క నుంచి వెళితే అది కనీసం మనమే తుళ్లకుండానే ఆపుతాడు ఆయన, అందులో ఉంటాడు కనుక. అంతేకాదు వర్షాయచ, మహావర్షం ఆయన యొక్క స్వరూపంట. వర్షాయచ నిరంతరం వర్షిస్తున్నవాడు, ఒక్కసారి వర్షం పడుతూ ఉంటే వర్షాయచ నమస్కారం పెడితే చాలు మనం, లేదా వర్షం రాకపోతే వర్షాయచ అంటే వింటాడు, తప్పకుండా కురిపిస్తాడు వర్షాయ చ నమః. అయితే ఆ వర్షం కూడా ఎప్పుడూ పడుతూ పడుతూ పడుతుంటే పనులు జరుగుతాయండి, జరగవు. ఆఖరికి జరిపిద్దామన్నా ఏం మిగలవు, అన్ని ముంచుకుపోతాయి. అందుకు వర్షం ఎంత అవసరమో వర్షం లేకపోవడం కూడా అంతే అవసరం. ఇది చూడండి ఇక్కడ విశేషం. మనం మన ద్వంద్వ ప్రవృత్తులు బట్టి రకరకాల నిర్వచనాలు ఇస్తాం. ఎండలు భరించలేమండి బాబు, ఆ ఎండలే లేకపోతే నీళ్లు రావండి బాబు, ఆ నీళ్లు ఎక్కువపోతే మరో ప్రమాదం అండి. అందుకే వర్షం ఎంత అవసరమో వర్షం లేకపోవడం కూడా అంతే అవసరం. సృష్టిలో ప్రతి దానికి దాని అవసరం ప్రయోజనం ఉంది, అది తెలుసుకోమంటుంది ఇక్కడ. ఇలాగ వర్షము ఆయనే, వర్షము లేని స్థితి ఆయనే గనక అవర్షాయచ అన్నారు. వర్షరహితుడైనటువంటి స్వామికి నమస్కారము. అంతేకాదు వర్షం కురిపించేవెవరు, కురుస్తున్న వర్షం చూసి ఆ వానాజల్లు వానాజల్లు అంటున్నాం, కానీ ఈ వాన ఎక్కడి నుంచి కురుస్తుందో దాన్ని చూడు, ఆ వ్యవస్థలోకి వెళ్ళు, మనం ఎక్కడి నుంచి నడిపిస్తున్నాడో చూడండి. ముందు క్రింద ఉన్న నీళ్ళన్నీ చూపించాడు, క్రింద ఎన్ని రకాల నీళ్లున్నాయో చూపిస్తున్నాడు. అందుకే వేదర్శి రుద్రుడి పెయింట్ వేస్తున్నాడు ఆయన బొమ్మ మనకి. ఎంత ఆర్డర్లీగా క్రింద ఉన్న అన్ని రకాల నీళ్ళని, చివరికి బురద గుంటల్లో నీళ్లు, తటాకాల్లో నీళ్లు, మహానదుల్లో నీళ్లు, అన్ని చూపించి చూపించి ఈ నీళ్లన్నీ ఏ వర్షంలోంచి వస్తున్నాయో ఆ వర్షం చూపించి క్రమంగా మన దృష్టిని పైకి తీసుకెళ్లి మేఘ్యాయచ విద్యుచ్ఛాయచ అన్నాడు. ఈ వర్షములన్నిటికీ మూలమైన మేఘములు యందు ఉన్న రుద్రుడికి నమస్కారము. ఆ మేఘశక్తులు, పర్జన్య శక్తులు అనేకములు ఉన్నాయి. పుష్కలావర్త వలాహకాది మేఘముల పేర్లు చెప్పారు మనకి. అందుకే వైదిక విజ్ఞానంలో ఉన్నటువంటి జల వ్యవస్థని చదవండి, అధ్యయనం చేయండి అని చెప్పడం. ఏ మేఘములు ఏ లక్షణాలు ఉంటాయో పర్జన్య శాస్త్రం కూడా మనకు చెప్పబడుతున్నది. మేఘములకు అనేకములైన పేర్లున్నాయి. అందుకే మేఘ్యాయచ బహువిధ మేఘముల రూపములో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. ఆ మేఘాలలో ఘర్షణ మొదలైనవి సహజం. అందులో శబ్దం ఉంటుంది, కాంతి ఉంటుంది. ఆ ఘర్షణ వల్ల ఉత్పన్నమయ్యేటువంటి మహాశక్తి స్వరూపుడు గనక విద్యుత్యాయచ, అందులో ఉన్నటువంటి మెరుపు తీగల్ని చూడండి. అందుకే పరవశించిపోయి ఆదిశంకరుల వారు ఆ మేఘము, ఆ విసురు, ఇదంతా కూడా శివుడే అని మేఘమైన ఆ శివుణ్ణి కోరుకున్నాడు ఆయన. ఎంత గొప్ప మేఘం అది అంటే, కరుణ్యామృత వర్షిణం ఘన విపద్ గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ. అది ఎంత దివ్యమైన మేఘం అంటే కరుణ్యామృత వర్షిణం. ఈ మబ్బులు నీళ్లు కురిపిస్తాయి, శివుడనే మబ్బు దయను కురిపిస్తాట. కరుణ్యామృత వర్షిణం అంతేకాదు, వేసవి తాపం చల్లార్చుతుంది ఆ మబ్బు, నా జన్మల తాపం చల్లార్చుతుంది శివుడనే మబ్బు. ఆ మబ్బు కురిస్తే పంటలు పండుతాయి, ఈ మబ్బు కురిస్తే జ్ఞానం పండుతుంది అన్నాడు. విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్చాకృతి. దేవతలందరి చేత పూజింపబడే మబ్బు అది. సుమనస్సులు అంటే రైతులకి సుమనస్సులు అని పేరు. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఎప్పుడు ఏముంటుందంటే పంటలు బాగా పండాలి ఇలాగే అనుకుంటూ ఉంటుంది. అంటే దేశం బాగుండాలని అనుకోకుండా ఉంది కదా, అందుకే వాళ్ళ రైతులకి సుమనస్సులు అని పేరు, దేవతలకి సుమనస్సులు అనే పేరు. అందుకే సుమనస్ సంసేవ్యం ఇచ్చాకృతి. మబ్బులు ఎన్ని రకాలుగానో కనిపిస్తాయి, అలాగే పరమేశ్వరుడు ఏ రూపాల్లోనైనా సాక్షాత్కరించవచ్చు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. చిన్నప్పుడు మనం మబ్బులు చూసి అంటాం, రథాలు వెళ్తున్నాయని కొందరు, సైనికులు వెళ్తున్నారని కొందరు, అయా చిన్నపిల్లలు కనుక అలా అనుకుంటారంటాం. కానీ చిన్నపిల్లలైనా మబ్బుల్ని పరిశీలిస్తున్నారు, మనం మబ్బుల్ని కూడా గమనించడం లే. ఎందుకంటే తలెత్తుకు బతకడం ఎప్పుడో తగ్గిపోయింది. నృత్యద్భయు భక్త మయూరం. ఈ మబ్బు కొండల మీంచి వస్తాయి మబ్బులు, అలాగే ఈయన ఎప్పుడు కైలాసాది పర్వతాల మీదే ఉంటాడు. నృత్యద్భక్త మయూర మద్రి నిలయం. మబ్బుల్లో మెరుపులున్నాయండి ఈ శివుడనే మబ్బుకి, జడలనే మెరుపులున్నాయండి. చంచ జటామండలం, ఆ జటామండలాన్ని కదిలిస్తున్నాడు ఆ శివుడనే మబ్బు. అలాంటి మబ్బు నుంచి కురిసే కారుణ్యం అనే జలం కోసం నా మనస్సు అనే చాతకం ఎదురు చూస్తుంది. శుంభోవాంఛతి నీలకంఠర సదా స్వామి మనశ్చాతక అన్నారు. అందుకే మేఘ్యాయచ విద్యుచ్చాయచ నమో ఇంద్రియాయచ. ఏ వికారము లేని ఆకాశమునందున్నవాడు అంటే మబ్బులు అల్లకల్లాలు లేని తేట ఆకాశంలో ఉండేవాడు అని. మబ్బులు ఆయనే, మెరుపులు ఆయనే, వర్షము ఆయనే, వర్షము లేనప్పుడు స్థితి ఆయనే, మేఘములే నిర్మలాకాశము ఆయనే. నిర్మల ఆకాశం చేసి ఎంత నీలంగా నిర్మలంగా ఎంత హాయిగా ఉందండి అని ఆనందిస్తామా లేదా? కానీ అసలు ఎప్పుడూ నీలంగా ఉంటే ఒక్క మబ్బు కూడా కనబడట్లేదండి అనుకుంటున్నాం కదా. అందుకే మేఘము ఆయనే ఇంద్రియాయచ. అంతేకాదు అతప్యాయచ అంటే ఎండలలో ఉండే స్వామికి నమస్కారం. ఎండ అయినా ఆయనే, ఎండ ఈశ్వర స్వరూపం అని తెలుసుకోవాలి. ఎండలో కూడా ఘోరాఘోరాలు ఎలాగో చూస్తున్నాం, మరి నేను వివరించక్కర్లే. ఎండల్లో కూడా ఆయనే ఉన్నాడు. వాచ్యాయచ అంటే గాలిలో ఉండే ఈశ్వరునికి నమస్కారము. రేష్మ్యాయచ అన్నిటినీ లయం చేసే స్థితిలో ఉన్న ఈశ్వరునికి నమస్కారము అన్నారు. చూసారా, ఋతువులన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. అదే విశేషం, సర్వ ఋతువుల్ని వర్ణించాడు, కాలస్వరూపుణ్ణి వర్ణించాడు. అందుకే ఋతుస్వరూపుడైన రుద్రుణ్ణి మనం నమస్కరించుకున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు పరమేశ్వరుడు ఎన్నెన్ని విధాలుగా ప్రకృతి రూపంలో ఉండి అనుగ్రహిస్తున్నాడో చెప్పుకున్నాం. ఈ కారణం చేతనే మన పూర్వీకులు ఋతువులన్నీ చక్కగా ఉండడానికి ఉపాసన మార్గంగా చూపించారు. ఈశ్వరుణ్ణి ఉపాసించినప్పుడు ఋతువులు తప్పకుండా అనుకూలిస్తాయి. ఇది కాలం యొక్క స్వరూపం. ఇంద్రియాయచ మేఘ్యాయచ విద్యుచ్చాయచ ఆతప్యాయచ. అందుకే సృష్టిలో ప్రకృతి పదార్థాన్ని దేనిని నిందించద్దు అంది వేదం. ఆతపన్న నింద్యాత్ వర్షం నింద్యాత్ అని వేద మంత్రములు. వర్షమును నిందించకు, ఎండను నిందించకు అని. ఏమిటండి
1: అని ఆ ఎండలకు కొన్ని పదాలు వాడేస్తుంటాం. నిందించకని చెప్పిన ఉదాహరణలు ఎందుకు చెప్పడం? వర్షాలని, ఎండల్ని, గాలుల్ని ఎప్పుడు ఏమీ అనకూడదు. అబ్బా ఏమిటి గాలి ఇలా వదలగొట్టేస్తుంది అనడం కూడదు. ఎందుకంటే ఇవన్నీ ఈశ్వర స్వరూపాలు. ఈశ్వరుడు గాలి రూపంలో నిన్ను పలకరిస్తున్నాడు, ఎండల రూపంలో నిన్ను తాకుతున్నాడు, వర్ష రూపంలో నిన్ను తడుపుతున్నాడు, నీ గొంతు తడుపుతున్నాడు, నీ కడుపు తడుపుతున్నాడు. అంతేకాదు వాటి వల్ల వచ్చిన ఉర్వర్య ఆయచ కళ్య ఆయచ పంటల రూపంలో నీ కడుపు నింపుతున్నాడు. మనిషి రూపంలో వచ్చి ఎన్ని అయినా బాగున్నావా అంటాడు. అయ్యో నేడిస్తే ఏమైందని పలకరించడానికి నలుగురు మనుషులు నీ దగ్గరకు వచ్చారు అంటే ఆ నలుగురు మనుషుల రూపంలో ఈశ్వరుడు వచ్చాడు. వాడు పెద్దవాడవని చిన్నవాడవని బుద్ధి తప్పితే కాదునైనా నా అనుభవంతో చెప్తున్నాను అని వృద్ధుడిలో వృద్ధుడున్నాడు. అన్ని చోట్ల నేను నడవలేను అని వృద్ధుడు అయిపోయి ఉంటే నేను నడిపిస్తాననే మనవడి రూపంలో వృద్ధుడున్నాడు. అందుకే కనిష్టాయత ఎక్కడ లేడయ్యా రుద్రుడు. ఇది తెలుసుకోక ఇవన్నీ బంధములండి, ఇవన్నీ మోహములండి అనకూడదయ్యా. వాటిల్లో కూడా రుద్రుడిని చూస్తే అది నీకు బంధము కాదు, అదే విశేషం. అలాగే రుద్రుడు కదా అని వాడిని అంటిపెట్టుకు మళ్ళీ తిరగద్దు. అందులో అంతర్యామిగా ఉన్నాడు రుద్రుడు. ఇన్ని ఇది విశేషములు. అందుకే సమాజంలో ఈశ్వరుడు లేకపోతే సామాజిక జీవితం లేదు, ప్రాకృతిక జీవితం లేదు. ఇన్ని విధములుగా పరమేశ్వరుడు అనుకూలిస్తే, ఇన్ని అనుకూలిస్తాయి, అరిస్తే వచ్చి పలికి సాయం చేసేవాళ్ళు నీకుండాలి అంటే రుద్రుడు అనుకూలిస్తేనే వాళ్ళు నీ దగ్గర ఉంటారు. అది విశేషం. ఇదొక్కటి. అందుకే ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడికి అన్ని చోట్ల అభయం ఆనందం. వాస్తవ్యాయచ వాస్తువాయచ, ఇది విశేషం. ఆయన ఎక్కడున్నాడయ్యా? వస్తువుల యందున్నాడు. వాస్తుప వాస్తుని కాపాడేవాడిగా ఉన్నాడు. అది ప్రతి వస్తువు యందు అంతర్యామిగా ఉన్నవాడు. చాలు యొక్క మాట ఎక్కువ వ్యాఖ్యాన్ని చెక్కలేదు. వాస్తు పాతి ఇతి ప అంటే కాపాడువాడు అని. వాస్తును కాపాడువాడు. వాస్తు శబ్దాన్ని అర్థం చెప్పక్కర్లేదు. అది ఇప్పుడు పట్టేసినంత ఎప్పుడు పట్టలేదు. సరే, వైదికమైన వాస్తు విజ్ఞానం వేరనుకోండి, ఇప్పుడు చలామణవుతున్న వాస్తు విజ్ఞానం వేరు. దాని విషయం చెప్పడానికి నేనేం వాస్తు సాధ్యుడిని కాను, కానీ వాస్తు గురించి తెలుసుకోవాలంటే గృహ నిర్మాణార్థమైన భూమిని పాలించువాడు అని అర్థం. ఈ వాస్తు పూజ ఎప్పటివి అంటే రామాయణ కాలం నుంచి ఉన్నాయి. పంచవటి కట్టుకున్నాడు రాముడు, వాస్తు పూజ చేసుకుని లోపలికి వెళ్ళాడని రాశాడు వాల్మీకి. ఎందుకు రాయాలండి? మరి అంత డీటెయిల్డ్గా వాస్తు పూజ కూడా చేసుకెళ్ళాడని చెప్పాలా? అంటే ఈ వాస్తు అనేది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని రాయకుండా రాముడి కాలంలోనే ఈ దేశంలో ఉందన్న జ్ఞానం రావాలి. అది విశేషం. మన విజ్ఞాన శాస్త్రములన్నీ అందుకు మహర్షులు అక్కడ పెట్టేశారు. అనంతమైన ఈ వేదం ఏనాడో చెప్పింది. భూమి అంటే భూమిని ఆదేశమై భూమి యందు ఏర్పడ్డ దిక్కులను అనుసరించి కొన్ని శక్తులు ఉంటాయి. దానికి అనుగుణంగా భూమిని మలుచుకోవాలి. అగ్నిస్థానం అగ్నిదే, వాయుస్థానం వాయువుదే. అలాగే తత్తదేవతాస్థానముల యందు తద్దేవతా ప్రీతికరమైన వస్తువులు పెట్టాలి. ఇప్పుడు అర్థమైంది కదా అందరు దేవుళ్ళు అయ్యారు. అగ్ని దగ్గర అగ్ని, నీటి దగ్గర నీరు, ఇవన్నీ కూడా ఒకే ఇల్లు అనేటటువంటి పురుషుడికి అవయవములు. అందుకే వాస్తుని తయారు చేస్తే, ఇంటిని నిర్మాణం చేసుకుంటే దిక్కు అనేదాన్ని నువ్వు నిర్ణయించిన వెంటనే, ఒక స్కెచ్ గీసిన వెంటనే ఆ స్కెచ్లో ఒక చైతన్యం వచ్చి కూర్చుంటుంది. చైతన్యం వచ్చి కూర్చోగానే తన అధిదేవత కూడా వచ్చి కూర్చుంటాడు. వాడిని వాస్తు పురుషుడు అని అంటారు. ఈ వాస్తు పురుషుడిని రక్షించడం అంటే అర్థం వాస్తు శాస్త్రజ్ఞుడిని పిలిపించి ఈశాన్యం బాగుందా, నైరుతి బాగుందా అని మాత్రమే కాదు, ఇల్లంతా బాగుండడానికి నిత్యం ఆ ఇంట్లో పంచదేవతార్చన పంచయజ్ఞాలు జరుగుతూ ఉంటే వాస్తుపాయచ, అది విశేషం. ఇంట్లో సదాచారం శౌచం ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అందుకే రుద్రాభిషేకం రుద్రార్చన ఎక్కడ జరుగుతాయో ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రశాస్త్రంలో మాట ఉన్నది, నువ్వు ఏ చోటుకి వెళ్ళినా నువ్వు నీ ఇల్లు వాస్తు ప్రకారం కాపాడుకోవచ్చు, అందులో రుద్రార్చన చేసుకోవచ్చు. కానీ నువ్వు వెళ్ళే ప్రతి చోట రుద్రాభిషేకాలు ఎవరు చేస్తాడండి? ఏదో పని మీద ఒక హోటల్కి వెళ్ళాం, దిగేం అక్కడ, దిగిన వెంటనే అక్కడ వెళ్ళి అప్పుడు అభిషేకాలు చేసి ఉంటాడు. ఇవన్నీ చెయ్యకపోతే అక్కడ అనేక నెగిటివ్ పవర్స్ ఆక్రమించుకుని ఉంటాయి. అలాంటి చోట వెళ్ళినప్పుడు అవి నీకు అంటుకుంటాయి. అవి అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మంత్రశాస్త్రం ఒక పరిహారం చెప్పింది. నువ్వు ఎక్కడికి వెళ్ళు అడుగు పెడుతూ శ్రీ రుద్రాయ నమః అనుకుంటే అక్కడ ఉన్న వాస్తు దోషం నిన్నేమీ చెయ్యదు. అది విశేషం. అందుకు రుద్రుడు వాస్తుపా అని చెప్పబడుతున్నటువంటి వాడు. అటు తర్వాత ప్రవేశిస్తున్న 8వ అనువాకంలోకి, అష్టమోనువాకంలోకి. ఇది చాలా దివ్యమైన అనువాకంగా చెప్తారు. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అభిషేకం చేసేటప్పుడు గణగణగణగణ గంట కొట్టి కొబ్బరికాయ కొడతాం. ఎందుకు? అప్పుడు చల్ల పడిపోతాడు ఆయన. కొబ్బరికాయ కొట్టు పోస్తూ ఉంటే చల్ల పడిపోతాడు. ఎందుకంటే మహా తేజస్వరూపుడే ఉన్న ఆయనకు అప్పటి వరకు అనేక అభిషేకాలు చేస్తూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఆ ఉగ్ర తేజస్వరూపుడైన స్వామి ఇంకా చల్ల పడిపోతాడట. రసం వస్తోంది ఇక్కడ. ఆ రసం చూడండి, నమస్సోమాయ చ రుద్రాయ చ, రసం వచ్చింది అక్కడ. ఆ రసం ఎవరో తెలుసా? చిదేక రస రూపిణి అమ్మవారు ఇక్కడ ఎంటర్ అయ్యారండి అష్టమోనువాకంలో పూర్తిగా. ఇప్పటి వరకు ఆవిడ డాన్సే చూసాం, ఏమీ అది కాదు. ఇక్కడ స్పష్టంగా వచ్చేసారు. అందుకే అష్టమోనువాకం వచ్చిందా, ఆ రుద్రుడు కూడా శుభ్రంగా ఆ నారికేళ్ల జలం పోయించుకుంటాడు అక్కడ. సోమ అంటే రసస్వరూపుడు అని అర్థం. ముందు నమస్సోమాయచ అని ప్రారంభమైంది. ఇక్కడ రసస్వరూపుడైన పరమేశ్వరునికి నమస్కారము. అంటే యజ్ఞంలో మనకు అగ్ని రసము అని రెండు ఉంటాయి. అగ్ని సోమాత్మకం జగత్ అని, ఈ సోమము ఆయనే, అగ్ని ఆయనే అని తెలుసుకోవడానికి నమస్సోమాయచ రుద్రాయచ ఈ రెండిటిలోనే చిత్ ఏక రస రూపిణి అనే మాట ఉన్నది. చిత్ అంటే రుద్రుడు, రస అంటే అమ్మ. చిత్ అంటే జ్ఞానము, రసం అంటే ఆనందము. జ్ఞానానందములు రెండు విడిగా ఎప్పుడు ఉండవు. నాకు జ్ఞానం ఉంది కానీ ఆనందం కలగట్లేదు అండి అంటే జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం యొక్క లక్షణమే ఆనందం, ఆనందం యొక్క పూర్ణస్థితే జ్ఞానం. అందుకే జ్ఞానానందములు రెండు ఉంటాయి. అందుకే అమ్మవారు చిదానంద లహరి అన్నారు. ఆవిడ ప్రవాహ రూపిణి, రసస్వరూపిణి, చిదానంద లహరి, పరమాహ్లాద లహరి, సౌందర్య లహరి అని కీర్తించారు శంకరుల వారు. అదేమిటో కాదయ్యే, శివానంద లహరి. ఆ సోమ అంటేనే శివానంద లహరి ఆ తల్లి. ఆ లహరి, సౌందర్య లహరి అంతా ఈ యొక్క సోమాయ అనే పేరులో ఉందండి. సోమ అనే పేరే చూడండి అక్కడ, ఆయన శివుడు తప్ప మరేవి కాదు. ఆ రసం శివుడి రూపమే. ఎందుకంటే ఆ రసం మన వైపు కురిస్తే చలబడిపోయాం. ఆ రసమే శివుడి దయా, దయామృత రసం, అదే సోమం. దయామృత రసమను పోల్చుకోవడానికే అక్కడ శివుడు సా ఉమా సోమ, ఉమాసహితుడైన రుద్రునికి నమస్కారము. అది విశేషం. నమస్సోమాయ అంటే నమస్సాంబాయ అర్థం. ఇంకెవ్వరికి ఈ పేరు లేదండి. శివుడికే సాంబా అని పేరు. అంటే అమ్మతో ఉన్నవాడా అని పేరండి ఆయనకి. ఆయనకి ఎంత సరదావో అలా అనిపించుకోవడం, ఆవిడితో ఉన్నాయన అని. ఆవిడికి అంతే శివాన్విత అంటే ఆవిడికి చాలా సంతోషం. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి అంటే ఆ తల్లికి అంత ఆనందము, ఇంకేమనక్కర్లేదు. తర్వాత లలితాంబిక అంటే చాలా ఆవిడికి. అందుకు ఆ తల్లి ఉన్నదే ఆ సోమ ఉమాసహితుడైన స్వామికి నమస్కారం అన్నారు. ఈయనవడు ఆవిడేమిటి? ఆవిడకు ఉమా అనే పేరేమిటండి?
2: ఉమా అనే పేరు వేదం చెప్పింది. తస్మిన్ ఆకాశే స్త్రియ మాజగామ, ఒక మహాకాశంలో ఒక స్త్రీ గోచరించింది దేవతలకి. ఆ స్త్రీ బహుశోభమానాం ఉమాం హైమవతీం తాం హోవాచ. కేనోపనిషత్తులో వాక్యం ఇది, బహుశోభమానా ఉమా హైమవతి. ఇంతవరకు చెప్పుకున్నదంతా ఏమిటండి? బహుశోభమానే కదా. ఆ శోభమానమే హైమవతి, ప్రకాశమానమై ఉన్నటువంటిది ఆవిడే ఉమా అని వర్ణించారు. ఏమిటండి ఉమాదేవి అంటే? ఆయన ఓం అయితే ఈవిడ ఉమా అండి అంతే, ఇంకేమి కాదు. రుద్ర అంటే ఓం అని మనం ముందే చెప్పుకున్నాం, ప్రణవము అని. అందుకే నమస్సోమాయచ రుద్రాయచ ఉమా ఓం ఈ రెండు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఓం పరమేశ్వరుడైతే ఉమా పరమేశ్వరి. ఈ రెండు పేర్లు కొంచెం మీరు ఆలోచిస్తే విశేషం. ఉమా అంటే ఉమేతి ప్రణవవర్ణ వ్యత్యాస రూప అని చెప్పారు. ఓంకారంలో పరాశక్తి ప్రణవ, పరాశక్తే ప్రణవం, తరింపజేసే తల్లి, అందుకు ప్రణవ అన్నారు. ఓంకారంలో ఉండే శక్తి ఏమిటి? శివుడు ఓంకారమైతే ఓంకారంలో ఉన్న శక్తి అమ్మవారు. ఓంకారాన్ని ఓంకార శక్తిని వేరు చేయగలమా? పంచదారాన్ని దాని తీపిని వేరు చేయగలమా? అలాగే ఓంకారంలో ఉన్న శక్తి అమ్మవారు అని వర్ణించారు. ఓం అనేటటువంటి దాని ఉచ్చారణ విధానం మీరు చూడండి. ఆ ఓపెన్, ఊ మధ్యభాగం, క్లోజ్, తెరచి క్రమంగా లయం, అది ఓం అంటే. ఆ సృష్టి, ఊ లయాని వైపు వెళుతున్న స్థితి. స్థితి అంటే ఏంటో కాదు, సృష్టింపబడి లయం వైపు వెళుతున్న మధ్య మార్గానికి స్థితి అని పేరు. అందుకే ఆ ఊ అమ్, ఆ అమ్ దేనిలోకి వెళ్ళిపోతుందో అది లయకారకుడే రుద్రుడు అని చెప్పుకున్నాం మనం. అని ఓం అని ఆ పూర్ణ స్థితిలో ఏం చెప్పబడుతున్నది? సృష్టి నుంచి లయం వైపు వెళ్ళిపోతూ ఉన్నాం, అవునా లేదా? సృష్టి నుంచి లయం వైపు అంటే కేవల కైవల్యం అని ఆయన ఎప్పుడూ కూడా
1: సమస్త సంహారకత అండవాయా, పేకప్ చెప్పేస్తాట ఆయన ఎప్పుడు. అంటే ఆ లయం చేసుకోవడం ఆయన యొక్క స్వభావం. మళ్ళీ సృష్టి ఆరంభించేటప్పుడు ఎలా వస్తోంది, ఆ వికసించి ఉమ్మా అని వచ్చింది చూడండి, ఆ మళ్ళీ బయటకు వచ్చింది కనుక ఉమ్ ఆ ఉమా అది. ఈ ఆ చివరికి వెళ్ళింది అనమాట, ఓం అనగానే ఆ అకారం వెళ్ళి మకారానికి తగిలితే ఈ ఉమా మిగిలిపోయే. అంటే సృష్టి రూపంగా వ్యక్తం కావాలి అంటే అమ్మ ఉండవలసిందే. అందుకే ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై అన్నారు శంకర్లు వారు. ఏమీ పట్టనటువంటి ఈశ్వరుణ్ణి ప్రపంచం అనే పెద్ద పని చేయించిన తల్లి అని కీర్తించాం పంచకృత్య పరాయణ. అందుకు ఆయన్ని ప్రేరేపించి ఈ సృష్టి అంతా చేయిస్తుంది. ఇంట్లో కూడా అంతే కదండి, ఆయన కూర్చుని టీవీ ఉందంటే వెళ్ళి కూరలు తేరా అని పంపించారు ఆవిడే. ఈ విధంగా ఇంటి వ్యవస్థ అంతా ఆవిడే నడుపుతుంది. ఇది మైక్రో, అది మ్యాక్రో. ఆ జగద్రూప వ్యవస్థను కూడా ఆయనలో ఉన్న చైతన్యమే ప్రేరేపణ చేస్తుంది. అందుకే ఓం ఉమా. అందుకే ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ ఉమా అని తల్లిని కీర్తించుకుంటే చాలు, వాడు ఓం అన్నా అనకపోయినా అమ్మ చూసుకుంటుంది. ఓంలో ఉంది ఏముందో ఉమాలో అదే ఉంది. అమ్మ ఎవరో అయ్యారే అది చెప్పడం అనమాట. నమస్సోమాయ చాని. ఈ ఉమాదేవి అనుగ్రహం లేకపోతే శివుడే ఏమి పట్టట్టండి. ఈ విషయం మనకి వేదములు పురాణములన్నీ చెప్తున్నాయి. శ్వేతాశ్వేతము శక్తి మొదలైన విషయాలు. ముముక్షయా పురాకేచిన్ మునయో బ్రహ్మవాదిన సంశయావిష్టమనసో విముషంతి యథాతథం. ఒకప్పుడు ముముక్షువులైన బ్రహ్మవాదులందరూ కూడా ప్రశ్న వేసుకున్నట్టండి. ముముక్షువులు గనక బ్రహ్మవాదులు గనక ఏమిటి అసలు ఈ జగత్ అని ప్రశ్న వేసుకున్నారు. కిం కారణం కుతో జాత జీవామక్యన వా వయం, ఏది కారణము, దేనివల్ల కలిగి ఉన్నాం, దేనిలోకి వెళ్ళిపోతాం మనం, ఏమిటి ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నామా మనం? ఏమీ లేదు. ఈ దేహం నేననుకుని దీనితో నానా పాపాలు చేయడమే తప్ప. కిం కారణం కుతో జాత జీవామక్యన వా వయం, ఇది పుస్తకాలతో చర్చలతో తేలదు కదా. దానికి వాళ్ళు ఏ మార్గాన్ని అవలంబించారంటే తే ధ్యాన యోగానుగతాః. ధ్యాన యోగానుగతాః ప్రాపస్యం శక్తిం ఐశ్వరం. ధ్యాన యోగం లేక వెళ్ళగానే వాళ్ళకి ఐశ్వరం శక్తిం ప్రాపశ్య, అంటే ఈశ్వర శక్తిని చూశారట. ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి ఎవరంటే పాసవిచ్ఛేదిక, ఆవిడే పాసమును తొలగించున్నది. సాక్షాన్ని గూఢా కనబడకుండా ఉన్నదిట ఆవిడ. అలాంటి తల్లి వచ్చి తయా అవిచ్ఛిన్న పాశాస్తే, ఆవిడ వచ్చి వీళ్ళ పాసములన్నీ తొలగించిందిట. అవిద్యా గ్రంథులు మొత్తం విడదీసింది. విడదీసిన వెంటనే వాళ్ళకి కనబడింది సర్వకారణ కారణం. సర్వకారణ కారణమైన పరమేశ్వరుడు కనబడ్డట. ఎలా కనబడ్డాడంటే శక్తిమంతం మహాదేవం అనుపశ్యన్ జ్ఞాన చక్షుష. ఆ తల్లి ఉన్మీలనం చేయించినటువంటి ఆ జ్ఞాన నేత్రంతో శక్తిమంతుడైన మహాదేవుడు కనబడ్డట. అంటే ఈవిడ వచ్చి పాసం తెంచేసి వీళ్ళు ఆయన పక్కన కూర్చొని కనిపించింది అనమాట. అందుకే ఎవరయ్యా అమ్మ అంటే నీ కళ్ళు తెరిపించేది అని అర్థం. అంటే బ్రహ్మ విద్య ప్రదాయిని, ఆయన బ్రహ్మము. బ్రహ్మము వేరు, బ్రహ్మ విద్య వేరు కాదు. ఇక్కడ దీపాన్నున్నాను అన్న విషయం ఆ దీపమే వెలుగుతూ చెప్తుంది. అలాగే పరమేశ్వరుడు తానంతటా ఉన్నాడన్న విషయాన్ని తనదైన అమ్మవారి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకే అమ్మవారి ద్వారానే ఈశ్వరుని మనం గ్రహించగలుగుతున్నాం గనక అమ్మ లేనిది తెలుసుకోలేం. అందుకే కైవల్యోపనిషత్తు నీకు మోక్షం కావాలంటే మార్గం చెప్తానన్నది. ఏమినంటే ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా నిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్ష్యం తమస పరస్తాత్ అని చెప్పినది. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని, తస్మాత్ సహ తయా శక్త హృది పశ్యంతి ఏ శివం తేషాం శాశ్వతికి సిద్ధి నేతరేషామితి శృతి. పార్వతీదేవి పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని, ఆమెను ఆశ్రయించిన వారికే సిద్ధి, ఆమెను ఉపాసించిన వారే హృది పశ్యంతి ఏ శివం, శివుణ్ణి హృదయంలో దర్శించగలరు. అలా దర్శించగలిగిన వారికే శాశ్వత సిద్ధి. అందుకు ఉమాసహితుడైన పరమేశ్వరుణ్ణి దర్శిస్తున్నాం. నమ సోమాయచ రుద్రాయచ. అమ్మవారు ఎప్పుడొచ్చారు రుద్రుడు వెంటనే అనుగ్రహిస్తాట. అందుకే ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం మనం వేదం చెప్పిన రుద్రోపనిషత్తుని ఆధారం తీసుకుని చెప్పుకున్నాం. రుద్ర శబ్దానికి అనేక అర్థాలు నేను చెప్పాను, మళ్ళీ చరివితి చదవడం కాకుండా గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మరొక అర్థం చెప్తున్నాడు. కస్మాదుచ్యతే రుద్ర, ఇది వేదం చెప్పిన విషయం. ఇది ఎందుకు రుద్రుడు అన్నారు ఆయన్ని అంటే, యస్మాత్
2: ఋషుభి ధృతమస్య రూపం ఉపలభ్యతే అని చెప్పారు. ఋషులకు ధృతం అతి తొందరగా ఆయన రూపం దొరికిపోయిందిట,
1: అది విశేషం. ఋషులైన దర్శన శక్తి గలవారు ఒక్కసారి ధ్యానించగానే
2: వెంటనే కనబడ్డాట రుద్రుడు. మొదట తొలుత కనబడినవాడు, అతి తొందరగా కనబడేవాడు రుద్రుడేట,
1: సులభ ప్రసన్నుడు. అందుకు రుద్రుడు అంటే తొందరగా అనుగ్రహించేవాడు,
2: కరిగేవాడు కరిగించేవాడు రెండు ఆయనే.
1: అతి తొందరగా కరిగిపోతాటండి ఆయన. అందుకే అతి తొందరగా సాక్షాత్కరించిన వాడు. ధృతం అస్య రూపం ఉపలభ్యతే, అతి తొందరగా అనుగ్రహించాడు, అతి తొందరగా అనుగ్రహించాడు. ఎందువల్ల? నమ సోమాయచ వల్ల. నమ సోమాయచ రుద్రాయచ. ఈ రుద్రస్వరూపుడే ఆ చైతన్యంతో కలిసి మళ్ళీ ముందు చెప్పినటువంటి అనువాకాలలో ఉన్నవే ఇక్కడ చెప్తున్నాడు. అంటే అవన్నీ ఒక్కసారి స్మరించుకుంటున్నాం. అందుకే ఇది ఎస్సెన్స్ మొత్తం రుద్రంలో. మొత్తం రుద్రం చెప్పినా చెప్పకపోయినా అష్టమోనువాకం చెప్పుకుంటే చాలనడానికి కారణం ఇదే. నమస్తాంబ్రాయ చారుణాయచ అని వెంటనే వచ్చింది, దీనికి నేను అర్థం చెప్పక్కర్లేదు. ఉగ్రాయచ భీమాయచ అగ్రే వధాయచ దూరే వధాయచ, వీటి విషయాలు మిగిలిన రుద్రం అంతా కూడా రేపటి రోజున చెప్పుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. రేపు ఈ రుద్ర ప్రవచన మహాయజ్ఞానికి పూర్ణాహుతి రోజు. ఎక్కడా ఏవి దాటవయ్యి ఉండో ఈ ముందు నుండి చెప్పింది గుర్తుపెట్టుకోండి. ప్రథమానువాకంలో ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థనే మళ్ళీ 9 దశమాది అనువాకాల్లో మనకు వస్తాయి. ఆ ప్రార్థన విస్తృతి వస్తుంది. అయితే అప్పుడు భయంతో తెలియకుండా స్తోత్రం చేశాడు ఆశ్రయించి, తర్వాత తానేమిటో మొత్తం చూపించిన తర్వాత స్తోత్రం చేస్తున్నాడు, అదే తేడా. అందుకు ఆ విషయాలు అక్కడ చెప్పుకున్నవి చాలా ఉన్నాయి కనుక ఎక్కువ అక్కడ వివరించం, ముఖ్యమైన వదలం, అందులో సందేహం లేదు. ఇలాగా రుద్ర భాష్యం అంటే రుద్ర నమకానికే భాష్యం. చమకం శాంతిగా చదివేటటువంటి మంత్రము, అయితే అందులో రుద్రత్వం లేదా అంటూ ఉంది. అది ఏ మేరకు ఉందో, ఏ మేరకు తెలుసుకుంటే అంతా అర్థం చేసుకోగలమో ఆ విషయం కూడా రేపు ప్రస్తావించుకుందాం. నమ

ಪ್ರೀತಿ ವಾ ಭಜ ಮನ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಬ್ರುಕ್ಕಿನ ವರಮೀನಿ ವೆಲ್ಪು ಮೋಹನಮುನ ತಾ ನೆಕ್ಕಿನ ಪಾರೆಡಿ ಗುರ್ರಮು ಗ್ರಕ್ಕುನ ವಿಡುವಂಗ ವಲಯು ಗದರಾಸುಮತಿ ಅನೇಟುವಂತಿ ಒಕ ಸ್ವಾರ್ಥಪರ ಲೋಕರೀತಿ ಉಂದಿ ಕದಾ ಅಂದುಕು ಮೃಕ್ಯಮು ವರಮಿವ್ವಾಲ್ ಇವ್ವಾಲ್ಸಿಂದೇ ಅನ್ನಾಡು ಗೌತಮುಡು. ಶಾಸ್ತ್ರವೇತ್ತ ಧರ್ಮಸೂತ್ರಕರ್ತ ಗೌತಮುಡು ಸಾಮಾನ್ಯುಡು ಕಾಡು ಮಹಾತ್ಮುಡು ತಲಚುಕುಂಟೇ ಚಾಲ ಧನ್ಯುಲು ಅಂತ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ ಕದಾ. ಅಂದುಕು ಆ ಗೌತಮುಡು ಗರಿಕಪೋತಲು ತೀಸುಕುನಿ ಆ ಗೋವುನ ಅಲಾ ಅದಿರಿಂಚಾಡು. ಅದೇನ್ ಚಿತ್ರಮೋ, ಆ ಗೋವು ಅಕ್ಕಡೇ ಮರಣಿಸಿದೆ. ಎಂದುಕಂಡ್ರೆ ಚಿತ್ರಮೇನ ಗೋವೇ ಅದಿ, ಮಾಮೂಲು ಗೋವು ಅಯಿತೇ ಮರಣಿಸಿದೆ, ಮಾಯತೋ ವಚ್ಚಿನ ಗೋವು ಗನಕ ಅಕ್ಕಡಿಕಕ್ಕಡ ಮರಣಿಸಿದ. ಮರಣಿಸಿನ ವೆಂಟನೇ ವಣಿಕಿಪೋಯಾಡು ಮುಂದೆ ಗೌತಮುಡು. ಎಂದುಕಂಟೇ ಗೋವುನ ಕೊಟ್ಟಡಮೇ ಪಾಪಮು, ಗೋಹತ್ಯ ಮಹಾಪಾಪ. ಗೋವುಕಿ ಹತ್ಯ ಜರುಗಿತೇ ಚೂಸ್ತೇ ಪಾಪಂ, ಗೋಹತ್ಯ ಜರುಗೇ ಚೋಟು ಅದು ಪರಮ ಪಾಪಕ್ಷೇತ್ರವೇ. ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಮೇನ ಭಾರತದೇಶಂಲೋ ಗೋಹತ್ಯ ಜರಗರಾದ ನೇನಾಟ್ ನುಂಚೇ ಚೆಪ್ಪಾರು. ಜರುಗಿತೇ ಅರಿಷ್ಟಾಲನ್ನ ಅಕ್ಕಡೆ ಉಂಟಾಡ ದೇವತರು ಕೂಡ ರಾರು. ದೇವಭೂಮಿ ಅಯಿನ ಭರತ ಭೂಮಿನಿ ಗೋಹತ್ಯತೋ ಮಲ್ಲಿ ಮನಂ ಪಾಪಕ್ಷೇತ್ರಂಗಾ ಚೇಸುಕುಂಟುನ್ನ ರೋಜುಲು ವಚ್ಚೇಸೇ. ಈ ಸಮಯಂಲೋ ಈ ಕಥ ಗುರಿಂಚಿ ತಲಂಚುಕೊನೇನಾ ಮನಂ ಮಳ್ಳಿ ಜಾಗ್ರತ ಪಡ್ಡಾನಿಕಿ ಮನ ಪ್ರಯತ್ನಾನು ಮನಂ ಚೆಯ್ಯಾಲಿ. ಇಕ್ಕಡ ತನ ಪ್ರಯತ್ನ ಲೇಕುಂಡಾ ಗೋವು ಮರಣಿಸಿದ್ದೆಪ್ಪುಡೋ ಭಯಪಡಿಪೋಯಾಡು ಗೌತಮುಡು. ಉಳ್ಳಂತಾ ಚಮಟ್ಲು ಪಟ್ಟೇಸೇಟ ದುಃಖಂ, ಪಾಪಂ ಚೇಸೇನೇ ಅನೇ ಬಾಧ. ಇಲ್ಲ ಉಂಡಗಾ ದೂರಂ ನುಂಚಿ ಮುನಿಲಂದರೂ పరిగెత్తుకొచ్చారు. కుటుంబాలు తెలుసారా, ఆహాకారాలు చేసుకుంటూ వచ్చారు. ఎంత పని చేశావు గౌతమ, ఎంత పని చేశావు, గోహత్య చేసేసావు ఇక్కడ. ఎందుకంటే ఈయన్ని తిప్పి ఇక్కడ నుంచి పంపించేద్దామంటే నెపం కనిపించట్లేదు వాళ్ళకి. ఇప్పుడు దొరికింది నెపం ఇక్కడ. ఈ నెపాన్ని తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ గొడవ విన్నదో అహల్య ఆశ్రమం నుంచి పరిగెత్తుకొచ్చినది, శిష్యులు కూడా పరిగెత్తుకొచ్చారు. అందరూ గౌతముడి చుట్టూ చేరారు. అహల్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది, గోహత్య జరిగిపోయింది పుణ్యభూమిలో. ఇదంతా కూడా మునులు చూస్తూ ఇది మేము చేసిన హోమ ప్రభావమైన మనసులో అనుకుని నీ ముఖం చూడకూడదు, గోహత్య చేసిన వాడి ముఖం చూడకూడదు. ముఖన్న దర్శనీయంతే గమ్యతాం గమ్యతామితి, ఇక్కడి నుంచి పో, ఇక్కడి నుంచి పో అన్నారు. అంతేకాదు నువ్వు ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో సుమా, యావదేవాశ్రమ మధ్యేత్వం తావదేవ హవిర్భుజ పితరశ్చా నఘున్నంతి హ్యస్మద్దత్తం హికించనా. నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉంటావో అంతసేపు దేవతలు రారు, పితృ

సహా నీ కుటుంబంతో నీ శిష్యులతో సహా వెళ్ళిపో. ఎందుకంటే యజమాని చేసిన పాపం ఇంటంతటికీ అంటూ పుట్టింది గనక మీ కుటుంబం అంతా కలిసి వెళ్ళిపోవాలి. విలంబం కురునైవత్వం ధేనుహన్ పాపకారక. ఓరి గోహత్య చేసిన వాడా పాపాత్ముడా, ఆలస్యం చేయకు వెళ్ళిపో, నీ వల్ల మా పుణ్యాలు పోతాయి అంటున్నారు. చూడండి, కృతజ్ఞత అనేది మహాదోషం, అది చేస్తున్నారు వాళ్ళు. ఆయన వాళ్ళ నీళ్లు పుట్టాయి, నిప్పు పుట్టింది, అన్నం దొరికింది, ఆయనకే అసలు పెడుతున్నారు వాళ్ళు. చూడండి, ఇది దుర్మార్గం అంటే కృతజ్ఞత అనేటటువంటిది. ఇంత గించిన మహాపాపం ఉంటుందా, అది చేశారు వాళ్ళు. ఇత్యుక్త్వాచతే సర్వం పాషాణై సమతాడయన్. అంతేకాదు, వెంటనే ఆ చేతికి అందిన రాళ్లు తీసుకుని విసేరారు అహల్య మీద, గౌతమి మీద. ఇక అక్కడ స్త్రీలందరూ కూడా ముందు నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, మీరు ఎలాంటి కిరాతకులని మాకు ముందు నుండి తెలుసు, అందుకే మీ ప్రవర్తన ఇలా ఉందని సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు. ఇంతటికీ కారణమైనటువంటి గృహిణీమ తల్లు వ్యధాం దదురుతి వాస్మై త్వహల్యాంచ దురుక్తివిహి. దురుక్తులతో చెడ్డ మాటలతో నిందించడం మొదలుపెట్టారు అహల్యాదేవి. ఎప్పుడైతే ఇలా జరిగిందో, క్షమించండి నేను దూరంగా వెళ్తానని క్రోశుడు దూరం వెళ్ళిపెట్టాను. వెళ్ళిపోయి అక్కడ పశ్చాత్తప్తుడై వణికిపోతూ చిదిగిపోతూ ఉంటూ ఒకరోజు దూరంగా ఒక చెట్టు నీడ నిలబడి అక్కడి నుంచి అరిచి, ధన్యాత్ములు దయాత్ములైన మహర్షులారా నా మాట వినండి అని పిలిచాట. పిలిస్తే మునులందరూ బయటకు వచ్చారు. నేను గోహత్య చేసిన పాపంతో పశ్చాత్తప్తున్నవుతున్నాను, ప్రాయశ్చిత్తం ఏమిటో మీరే నాకు చెప్పండి అని అన్నాడు. చూశారా, గౌతముడికి తెలియదు ఆ ప్రాయశ్చిత్తం. ధర్మసూత్రాలని రచించాడేమో, కానీ ప్రాయశ్చిత్తానుకున్న విధేమిటి అంటే, తనకు ఎన్ని తెలిసినప్పటికీ ధర్మవేత్తలైన పండితుల వద్దకు వెళ్ళి నేను ఈ పాపం చేశాను, దానికి నివారణ ఏమిటి అని అడిగి తెలుసుకోవడం విధానం. అది సంప్రదాయం అన్నమాట. అంత వినయ సంపన్నుడు ధర్మపరాయణుడు గౌతముడు గనక ఆయన ఆ చెట్టు కింద నిలబడి అడిగితే వాళ్ళు వెంటనే చెప్పారట, త్రివారం పృథివీం సర్వాం క్రమ పాపం ప్రకాశయన్. మూడు మారులు ఈ భూమినంతటి ప్రదక్షిణ చేయు నీ పాపాన్ని చెప్పుకుంటూ, అప్పుడు నీకు పాపక్షయమవుతుంది. లేదా మాసవ్రతం శతమేకోత్తరం గిరి ప్రదక్షిణం. నెల రోజుల పాటు నిరాహారివై ఈ పర్వతం మొత్తాన్ని బ్రహ్మగిరి అని ఏదైతే అక్కడుందో ఆ బ్రహ్మగిరిని 101 మార్లు ప్రదక్షిణ చేయి. ప్రదక్షిణ చేసి ఇక్కడ పార్థివలింగాన్ని పూజించు. ఎన్ని కోటి పార్థివలింగాలు? పార్థివలింగాలంటే మట్టితో శివలింగాలు చేసి పూజించాలి. అలాంటి కోటి పార్థివలింగాలను పూజించు. దేనితో తెలుసా? గంగాజలంతో పూజించాలి. అంతేకాదు, మళ్ళీ 11 సార్లు ప్రదక్షిణ చేయాలి. చేసొచ్చి మళ్ళీ అర్చన చేయాలి. ఇలా చేస్తే అప్పుడు నీ పాపం పోతుందని చెప్పారు. సరే, ఆ విధంగానే ఆయన 101 మార్లు గిరి ప్రదక్షిణ చేసి పార్థివలింగాలు చేసి స్వామివారికి దొరికిన జలంలో గంగని భావన చేసి అభిషేకం చేశాడు. ఎందుకంటే ఈయన చేసినటువంటి కృషితో నీరు ఆ ప్రాంతమంతా లభిస్తోంది ఇప్పుడు. తద్వారా అభిషేకం చేసి మళ్ళీ 11 మార్లు ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చొని ఆ శివలింగాల ముందు ధ్యానంలో కూర్చున్నాడు ఆయన. ఆ హృదయంలో జ్యోతిర్మయమైనటువంటి శివలింగాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఆ జ్యోతిర్మయమైన శివలింగం క్రమంగా ఆయనకి మంగళకరమైనటువంటి రూపంతో సాక్షాత్కరించింది. స్వామి, నిన్ను గంగతో అభిషేకం చేయాలనుంది. గంగ ఎక్కడి నుంచి తెస్తాను స్వామి? ఈ దక్షిణ దేశంలో ఉన్న నేను, నువ్వే ఇవ్వాలి గంగని. ఎందుకంటే నువ్వు భూమి మీదకు వదిలింది ఒక్క పాయ మాత్రమే, మిగిలిన గంగ అంతా నీ శిరస్సు మీద ఎప్పుడు ఉంది కదయ్యా. ఆ గంగ నువ్వే ఇవ్వాలి నాకు. నీవిచ్చిన గంగతో నీకే అభిషేకం చేయాలి స్వామి. నీకు అభిషేకం చేయడానికి నేను ఎంతవాణ్ణి? నిత్య శుచివైన నీకు నేను అభిషేకం చేయడమా? గంగజర నిత్య స్నాత, గంగజర నిత్య స్నాత, నిత్య శుద్ధుడైనటువంటి శివునికి అభిషేకం చేసుకునే పుణ్యం కావాలి. నా చేతులతో నీకు జలాన్ని వేయాలి అని ధ్యానం చేస్తున్నట్ట. ఎవరు గతి, ఎవరు గతి, ఎవరి గతి? ఈ పాపాత్ముడికి ఎవరు గతి? గోహత్య చేసిన పాపం నుంచి పోగొట్టే గతి నువ్వు ఒక్కడవేయా. నా పాపాలన్నీ పోగొట్టేటువంటి వాడు నువ్వు ఒక్కడివి. పైగా ఆశుతోషుడివి నువ్వు. ఆశుతోషుడు, ఆశు అంటే వెంటనే, తోషుడు అంటే సంతోషించేవాడు. వెంటనే సంతోషించేవాడు ఎవడంటే శివుడు. పిలిచిన వెంటనే పలుకుతాడు, సులభ ప్రసన్నుడు. స్వామి అడిగిన వెంటనే అనుగ్రహిస్తాడు, పిలిచిన వెంటనే పలుకుతాడు. కానీ అర్థం మాత్రం సులభం కాబట్టి అది విశేషం. శివుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అంత తేలిగ్గా అర్థం కాడు, అనుగ్రహించడం మాత్రం తేలిగ్గానే అనుగ్రహిస్తాడ. చూసారా విశేషం? అది ఆయన యొక్క విశేషం. అందుకే పుష్పదత్తుడు అంటాడు, తవ తత్వం న జానామి కీర్తిసోసి మహేశ్వర.

0: యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. స్వామి, నీ తత్వం ఎలాంటిదో నాకు తెలియదయ్యా. నీ తత్వం ఎలాంటిదో అలాంటి తత్వానికి నమస్కారం అన్నాడంతే. నీ తత్వం ఇలాంటిది అని చెప్పి వర్ణించడం కాదు, ఎలాంటిదో నీ తత్వం అలాంటి తత్వానికి నమస్కారం అన్నాడు. అంత బాగా చెప్పారు చూడండి. అటువంటి అపార మహిమా సముద్రుడు శివుడు అంటే ఎవరండి అంటే చెప్పడం నాకు చేత కాదండి అని మాట వస్తుంది. ఎవరికి? సరస్వతీదేవికే వల్ల కాదు, ఆ తల్లే చెప్పలేదు. సమస్త వాక్కులకి తల్లి అయిన సరస్వతి చెప్పలేదు, వేదాలు చెప్పలేవు శివతత్వాన్ని పూర్ణంగా. శివ అనుకో బాగుపడతావు అని మాత్రమే చెప్పగలదు, కానీ ఎంత చెప్పినా అందనటువంటిది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనసుకి మాటకి అందనిదా మహాదేవతత్వం. ఆ తత్వాన్ని భావన చేస్తున్నాడు. ఎవరయ్యా నాకు దిక్కు అంటే, క్షీరాంభోనిధి మంతనోద్భవ విషత్ సంరయ్యమానాన్ సురాన్ బ్రహ్మాదీ నవలోక్య కరుణయా హలాహలాక్షం విషం నిశంకం నిజలీలయా కబళయం లోకాన్ రక్షాదరాత్ ఆర్తత్రాన పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి. ఆర్తత్రాన పరాయణుడైన గంగాధరుడే నాకు గతి అన్నాడు. ఆయన లక్షణం ఏమిటి? ఆర్తత్రాన పరాయణుట, ఆర్తుడై అంటే బాధితుడైనటువంటి వాడు. శివా నీవే గతి అంటే త్రాణపరాయణ, వాడిని రక్షించడానికి ఉన్నట్ట సిద్ధంగా. అందుకే శివుడు ఏ క్షేత్రంలో వెలిసినా పెట్టుకున్న పేరులో తన అనుగ్రహం చూపిస్తుంటాడు అని చెప్పుకున్నాం. అందుకే ప్రణతార్థిహరుడు అని దక్షిణ క్షేత్రంలో ఉన్నాడు ఒక పేరుతో ఆయన పేరు. ఆయన పేరేంటి? ప్రణతార్థిహరుట. ప్రణత అంటే నమస్కరించిన వారి యొక్క ఆర్తిని హరించేవాడు కనుక ప్రణతార్థిహరుడు. ఆయన హరుడు ఆయన పేరు. అన్ని హరించడమే లక్షణం. నీకు దిగులుందా? హరించేస్తాను. నీకు బాధ ఉందా? హరించేస్తాను. నీవు కాని అజ్ఞానం నీ దగ్గర చాలా ఉంది, దాన్ని హరించేస్తాను. అన్నీ హరించి నేను ఒక్కడనే మిగిలి ఉంటాను అంటాడు ఆయన. అన్నీ హరించి తానొక్కడు మిగిలేవాడు హరుడు. అన్నీ హరించుకుపోయినా తాను హరించుకుపోనివాడు హరుడు. అది అటువంటి హరుడు ఆ పరమేశ్వరుడు. అందుకే త్యాగరాజస్వామి అంటారు, ఇలలో ప్రణతార్థి హరుడనుచు పేరెవడిరే శంకరుడని నీకు పేరు ఎవరిడిరే? ఎవరు పెట్టారయ్యా నీకు ఇంత చక్కటి పేరు? ప్రణతార్థిహరుడువని శంకరుడువని పేరు పెట్టారే నీకు. ఎంత చక్కటి పేరు పెట్టారయ్యా, నీ లక్షణానికి తగ్గ పేరు. వాళ్ళు పేరు పెట్టడం వల్ల ఈ లక్షణమా, ఈ లక్షణం వల్ల ఆ పేరా? ఆ పేరు చాలయ్యా మాకు అన్నాడు. ఇలలో ప్రణతార్థిహరుడనుచు పేరు ఎవరిడిరే శంకరుడని. ఆయన ప్రణతార్థిహరుడు, శంకరుడు. శం అంటే శుభం, శాంతి. శుభమును, శాంతిని, సౌఖ్యాన్ని కరుడు అంటే ఇచ్చేవాడు. సర్వజనులకి ఆయన ఇచ్చేది ఏమిటంటే శుభము, శాంతి. అవి తప్ప ఆయన దగ్గర ఏం లేవు. శుభము, శాంతి, క్షేమము ఇవే ఇస్తాడు ఆయన. కనుక శంకరుడు, ప్రణతార్థిహరుడు అంటే ఆయనే. అందుకే ఆర్తత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి అంటున్నాడు గౌతముడు. ఉదాహరణ చూపిస్తున్నాడు. ఆర్తత్రాణ పరాయణం అంటే కొత్తగా కాదయ్యా, నీ లక్షణం అది. అలనాడు దేవదానవులందరూ క్షీరసాగరాన్ని మథనం చేస్తూ ఉంటే భయంకరమైన హాలాహలం పుట్టుకొచ్చింది. అది పుట్టుకొచ్చినప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడే పనిని విడిచిపెట్టేశారు. రాక్షసులు ఆ వాసుకు యొక్క తోకను విడిచిపెట్టి, రాక్షసులు ఆ వాసుకు యొక్క ముఖాన్ని విడిచిపెట్టారు, దేవతల తోకను విడిచిపెట్టారు. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ విడిచి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తినా విషం క్రమంగా వ్యాప్తి చెందిపోతుంది. ఆ సమయంలో క్షీరాంభో నితిమంతనుద్భవ విషాత్ సంభ్రహ్యమానాన్ సురాన్, ఆ పరిగెడిపోతున్న వాళ్ళందరినీ చూశాడు ఆయన. ఎవరు? శంకరుడు. ఆయన ఒక్కడు జాలిగా చూసేట, కరుణయా దయతో చూసి హలాహలాక్షం విషం, హాలాహలం అనేటువంటి విషాన్ని నిశ్శంకం ఏమాత్రం సందేహం లేకుండా నిలబడ్డట. ఆయన స్థానుడు గనక ఎటువంటి ఉపద్రవానికైనా నిలబడగలిగేవాడు ఆయన ఒక్కడే. కనుక నిశ్శంకం నిజలీలయ ఉజ్వలంగా నిల్చున్నాడు, హుంకరించాడు. ఆయన హుంకరింతకి ఆ విషమంతా భయపడిపోయి నేరేడు పడ్డంత అయిపోయి ఆయన చేతిలోకి వచ్చేసింది. ఆ విషాన్ని కబళించాడు, కబళించి కంఠంలో పెట్టి దాచుకున్నాడు ఆయన. అటువంటి స్వామి ఆర్తత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి, అటువంటి దయామయుడు. అలాగ విషాన్ని పానం చేసి లోకాన్ని రక్షించాడు. అంతేకాదు, లోకాన్ని రక్షించడానికి మరో పని కూడా చేశాడంటున్నాడు గౌతముడు. అదేమిటంటే, గంగం వేగమవప్యమాన్య విబుధై సోఢుం పురాయాచితో దృష్ట్వా భక్త భగీరథేన వినతో రుద్రో జటామండలే కారుణ్యాదవనీతలే సురనదీ మాపూరయన్ పావని ఆర్తత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి. గంగం వేగమవాప్య, భగీరథుడు గంగ కోసం తపస్సు చేస్తే వియద్ విష్ణు పదమని ఆకాశ పదం నుంచి దిగి వస్తోంది గంగ. ఆ మహావేగంతో కానీ గంగ దిగితే ఈ పృథ్వీ గతి ఏమవుతుందో. అది భగీరథుడిని అనుగ్రహించడానికి గంగ రావాల్సిందే, కానీ పృథ్వీకి, పృథ్వీని కూడా అనుగ్రహిస్తుంది కానీ అలా అనుగ్రహిస్తే పృథ్వీకి ప్రమాదం, అంత మహావేగంతో దిగితే. కనుక అంత మహావేగంతో దిగుతున్న గంగకి అడ్డుకట్ట వేసి ఎంత వేగంతో దిగితే పృథ్వీకి రక్షణ తెలియాలి అంటే విశ్వేశ్వరుడికి ఒక్కడికే విశ్వం పట్ల పడుతుంది. అందుకే ఇంత విశ్వాన్ని రక్షించడానికి ఆయన వెంటనే కటి మీద రెండు చేతులు ఉంచుకుని తన వ్యోమకేశాలను ఆకాశ కేశాలని పరచి నిలిపాడు. దానిపైన గుభిల్లుమని దూకె తిరుగుళ్ళ గంగ, తిరుగుళ్ళు తిరుగుతున్నటువంటి ఆ గంగ సడులతో సుడులతో వడులతో జడులతో తిరిగి వచ్చి ఆ శివుని యొక్క జటాటవిలో పడిందిట. అది సామాన్యమైన జడ, వ్యోమకేశం, జ్యోతిర్మండలం, ఆకాశ మండలం అంతా విస్తరించిన జటాజూటం. దానిని క్రమంగా బంధించాడు ఆయన, బంధించి చాలా కాలం అక్కడే దాచివేశాడట. భగీరథుడు అయ్యో ఇంత తపస్సు చేస్తే స్వామి ఈ పని చేసావా అంటే నీ క్షేమం కోసమేనయ్యా, ఆ తూకుడు తగ్గితే పంపాలి లోకానికి అన్నాడు ఆయన. ఆ గంగమ్మ క్రమంగా పరవళ్ళ గంగ కాస్త ఒదిగి ఒదిగి ఒదిగి పతి శిరసున స్థిరంగా ఉన్న తర్వాత ఒక్క పాయని పంపించట. అలా వచ్చింది గంగ. ఇది చేసిన వాడు ఎవడు? అర్థత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి, గంగాధరా పిలిచాడంతే. ఎందుకంటే ఇప్పుడు ఆ గంగాధరుడితో నీకు పని, గంగ కావాలి. చూసారా ఇంత స్థితిలో కూడా లోకానికి నీరు కావాలని తపడుపడుతున్నాడు గౌతముడు. అది ఇక్కడ విశేషం గమనించండి. ఇంత స్థితిలో తన పాపం తాను కడుక్కోవడానికి ప్రయత్నిస్తూనే లోకానికి నీరు కావాలి అనే తపనుంది, ఆ తపన అలా గౌతముడు వద్ద ఉంది. అది ఇక్కడ విశేషంగా గమనించవలసింది. అందుకే వసంత వల్లోకహితే చరంత, నిత్యము లోకోపకారం కోసం తిరిగేటువంటి మహాత్ములు ఇలాగే భావన చేస్తారు. అందుకే గంగాధరుడు నాకు గతి, గంగాధరుడు నాకు గతి అంటున్నాడు ఆయన. అంటే శివుణ్ణి ఎన్నో పేర్లు ఉన్నాయి, గంగాధరుడు ఎందుకు పిలవాలి? ఆ గంగ వస్తే నా పాపం కడుక్కుపోతుంది ముందు, తర్వాత పృథ్వీకి క్షేమం. గంగ తగిలితే సర్వపాపాలు పోతాయి కదా, అందుకోసం అనమాట. అందుకే శివుణ్ణి ఏ పేరుతో పిలిచామని, ఒక్కొక్క పేరుతో వైద్యనాథ అని పిలిచామనుకోండి రోగాలు పోతాయి, అది విశేషం. ఇలా ఒక్కొక్క పేరుతో దక్షిణామూర్తి అని పిలిస్తే వెంటనే జ్ఞానాన్ని ఇస్తాడు, మృత్యుంజయ అని పిలిస్తే అపమృత్యు బాధ పోగొడతాడు. ఇన్ని పేర్లు ఎందుకు పెట్టుకున్నానంటే ఇన్ని రకాలుగా అనుగ్రహిస్తానని చెప్పడానికి అంటాడు స్వామి. ఎన్ని పేర్లతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు అనమాట ఆ పరమేశ్వరుడు. అందువల్లనే ఇప్పుడు గంగాధరో మే గతి అనగానే వెంటనే సాక్షాత్కరించేట ఎలా కనబడ్డాడంటే, ఏవం కృతే తుర్షిణా సస్త్రీకేన ద్విజా శివ ఆవిర్బభూవస శివ ప్రసన్న సగణస్తదా. ఆ కనబడడం కనబడడం అహల్య గౌతములకి వాళ్ళ శిష్యులకి అందరికీ సాక్షాత్కరించాడు ఆ బ్రహ్మగిరి మీద. ఆ సాక్షాత్కారం ఎంత దివ్యమైన సాక్షాత్కారం అంటే, స్థవైర్ బ్రహ్మాదీనా జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకలమహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవపుషం కదాత్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరశుం అంటారు ఆదిశంకరుడు శివానందలహరిలో. ఎప్పుడిస్తావయ్యా ఇలాంటి దర్శనం నాకు అంటారు. ఎలాంటి దర్శనం అంటే, స్థవైర్ బ్రహ్మాదీనాం, ఒకవైపు బ్రహ్మాది దేవతలందరూ కలిసి నిన్ను స్తోత్రం చేస్తుంటే మునులందరూ మరొక వైపు పంచాక్షరాది దివ్య రుద్రమంత్రాలను పఠిస్తూ ఉంటే ప్రమదగణములందుడు సందడి చేస్తూ ఉంటే ఆ మధ్యన ఉత్తుంగమైన మూపురంతో నిలిచి ఉన్నటువంటి ధవళవర్ణంతో బంగారు శృంగాలతో ప్రకాశిస్తున్న వృషభవాహనంపై ఇరువంకల గణపతి కుమారస్వామి కొలుచుకుంటూ ఉండగా స్థితం నీలగ్రీవం నీలకంఠంతో త్రినయనం మూడు నేత్రములతో ఉమాశ్లిష్ట వపుషం ఆ తల్లి ఉమాదేవి అంకమునందు ప్రకాశిస్తూ ఉండగా ఉన్నటువంటి స్వామిట. కదాత్వాం పశ్యేయం కరధృత మృగం ఖండ పరశు, ఒకవైపు చేతిలో జింకని మరొక వైపు పరశువుని ధరించి ఎప్పుడూ చెదరకుండా ఆ పెదవుల మీద వెలుగుతున్న చిరునవ్వుతో ఉన్నటువంటి సత్యశివ సుందరాత్మకమైన ఆ దివ్య శివ మంగళాకృతిని ఎప్పుడు చూస్తాను అనుకున్నాడు శంకరాచార్యుల వారు. ఆ మంగళాకృతిని గౌతముడు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాడు అనమాట. అంత దివ్య మంగళాకృతిని, ఏణం పాణౌ శిరసి తరుణోల్లాసమేణాంత ఖండం పార్శ్వే వామే వపుషి తరుణి దృక్షు కారుణ్యలీలాం భూతిం పాలే స్మితమపి ముఖే గంగమంభక్కపర్దే బిభ్రత్ ప్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశస్సపాయాత్. ఆ ఉన్న స్వామి ఎలా ఉన్నాడంటే, ఏణం పాణౌ, ఒక చేత్తో లేడిని పట్టుకున్నట్ట, ఎణం పాణవు శిరసి తరుణోల్లాసమేనాంక ఖండం, ఆయన యొక్క జటాజూటంలో ఆ చంద్రలేఖ ప్రకాశిస్తున్నది. పెట్టని కిరీటంలాగా ఆ పసిడి రంగు జటాజూటం అల్లుకునుంటే దానిపైన చంద్రలేఖ ప్రకాశిస్తోందిట. శిరసి తరుణోల్లాస మేనాంక ఖండం పార్శ్వే వామే వపుషి తరుణీ. ఆయన వామభాగమునందు జగజ్జన్ని చల్లని తల్లి ఉమాదేవి ప్రకాశిస్తున్నది. దృక్షు కారుణ్యలీలా, ఆ కళ్ళల్లో దయ ప్రకాశిస్తుందిట స్వామి కళ్ళల్లో. దృక్షు కారుణ్యలీలా భూతిం ఫాలే, ఆ ఫాల భాగమునందు విభూతి రేఖలు ప్రకాశిస్తూ ఉన్నాయి. స్మితమపి ముఖే, ముఖమునందు చిరునవ్వు ప్రకాశిస్తోంది. స్మితమపు ముఖే గాంగమంభ కపర్దే, ఆ జటాజూటం కపర్దమనందు గంగాదేవి ప్రకాశిస్తూ ఉంటే బిభ్రత్ ప్రేమ్ణా భువనమఖిలం, సమస్త భువనమును తన ప్రేమతో పాలన చేసేటువంటి ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు సపరివారంగా గౌతముని యొక్క పరివారానికి. కనబడ్డాడు ఆ స్వామి. కనబడిన వెంటనే ఒళ్ళు పులకించిపోయింది దీనికి. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రపన్నాత్మ బంధో, నమస్తే నమస్తే నమస్తే మహేశ. తదా తత్సుందరం రూపం దృష్ట్వా శంభోర్ మహాత్మన ప్రణమ్య శంకరం భక్త్యా స్తుతిం చక్రే ముదాన్వితం. ఆ సుందర రూపం, సుందరం అంటే శివుడే, అందుకే ఆయన పేరు సుందరేశ్వరుడు అన్నారు. మీనాక్షీదేవితో ప్రకాశించే సుందరేశ్వరుడు. ఆ తల్లి సౌందర్యమంతా మీనాక్షములోనే ఉంది. ఆ తల్లికి ఆవిడ త్రిపుర సుందరి అయితే త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుడు అత్యంత సుందరుడయ్యాడు. అందుకే సుందరం అనే మాట వేస్తున్నాడు వ్యాసదేవుడు ఇక్కడ. అది సత్యశివ సుందరమైనటువంటి శివస్వరూపం. దాన్ని చూసి ప్రణమ్య నమస్కరించి స్తుత్వా బహు ప్రణమ్యేశం బద్ధాంజలి పుటస్థిత, రెండు చేతులు దోజిలించి పులకించిన శరీరంతో ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా స్తోత్రాలు చేశాడు గద్గద కంఠంతో. చేసిన తర్వాత గౌతముణ్ణి ఏం కావాలి నీకు అని అడిగాడు. నిష్పాపిని చెయ్యవయ్యా అని అడిగట్టు. చూసారా ఎంత గొప్ప విషయం అది. భగవంతుడు కనబడగానే నన్ను శుద్ధుణ్ణి చెయ్యని అడిగాడు. అది విశేషం. శుద్ధత కోసం పరితపించుకోవడమే నిజమైన సాధన, శుద్ధత కోసం. అంతేగాని ఏవో సిద్ధుల కోసం కాదు, ముందు శుద్ధి తర్వాత సిద్ధి. శుద్ధి లేని వాడికి సిద్ధి ఏమిటి? శుద్ధి కావాలి. ఆ శుద్ధి కావాలయ్యా, నేను పాపం చేశాను, పాపం పోవాలి. మామూలు పాపమా, మహాపాతకం చేశాను, ఆ పాపం పోవాలి. నువ్వు పాపివని ఎవడన్నాడయ్యా అన్నట్టు వెంటనే ఆయన. నువ్వు పాపమేమిటి? ధన్యోసి కృతకృత్యోసి నిష్పాపోసి సదామునే. నువ్వు సదా నిష్పాపివి అన్నాడు. ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పుడూ నిష్పాపివి, ఎప్పుడూ ధన్యుడివి, ఎప్పుడూ కృతార్థుడివి. పాపం ఎవరిదంటే ఏతే దుష్టహిక్కిలత్వంచ చాలితోసి కళాత్మవి, వాళ్ళు పాపాత్మలు. అంతేకాదు వాళ్ళను చూసిన వాళ్ళు పాపాత్ములు అన్నాడు. వాళ్ళ దర్శనమైతే చాలయ్యా పాపాత్ములు. వాళ్ళు నీకు ఉపద్రవం తెచ్చిపెట్టారు, వాళ్ళు దురాచారులు, కానీ నీదేం పాపం లేదయ్యా అని అన్నాడు. అంతేకాదు అక్కడ గుర్తుపెట్టుకో, అన్ని పాపాల్లోకెల్లా మహాపాపం కృతజ్ఞత అనేటువంటిది. ఆ కృతజ్ఞుణ్ణి చూస్తే మహాపాపం, వాడి దర్శనమే పాపం. వాడిని చూస్తే అప్పుడు సచాల స్నానం చేయాలి, ఉన్న వస్త్రాలతో ఉన్నట్లుగా స్నానం చేయాలి కృతజ్ఞుణ్ణి చూస్తే. కనుక ఏ తేషాం దర్శనాద్ అన్యే పాపిష్టాస్య భవంతు చ కృతజ్ఞాస్త తథాదాత నైతేషాం నిష్కృతి క్వచిత్. కనుక వాళ్ళకి నిష్కృతి ఉండదు సుమా అని చెప్తే వెంటనే అన్నాడు, నువ్వేమో వాళ్ళ పాపాత్ములు అంటున్నావు కానీ వాళ్ళకన్నా గొప్పవాళ్ళని కనబడట్లేదు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ధన్యాత్మనంటే ఋషిభిస్తైర్ మహేశాన ఉపకార కృతో మహాన్ యజ్జేవన్న కృతం తెస్తు దర్శనం తేకుతో భయ. స్వామి ఎంత వాళ్ళు ఉపకారికి అపకారం చేశారు నువ్వన్నావు కానీ నేను చేసిన ఉపకారం కన్నా గొప్ప ఉపకారం చేశారయ్యా వాళ్ళు. నేను వాళ్ళకి మహా అయితే నీళ్ళు ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, వాళ్ళు నిన్నిచ్చారయ్యా నాకు, నిన్నిచ్చారు, నిన్ను చూపించారు, నాకు ఇంకేం కావాలి నాకు. కనుక వాళ్ళ ధన్యులు, వాళ్ళ పాదాలకి నేను నమస్కారం పెడుతున్నాను అని అడుగుతాడు. యది ప్రసన్నో దేవేశ, నీకు ఇంకేం కావాలని అడిగాడు. చూసారా ప్రపంచానికి అంతటికీ అన్నీ ఇచ్చే శివుడు ఎదురుగా నిలబడి ఏం కావాలని అడుగుతున్నట్ట. ఎంత గొప్ప సన్నివేశం ఇది. శివుడు ఎదురుగా దాతగా నిలబడితే ఆ స్థితి ఎంత గొప్ప స్థితి. ప్రపంచానికి అన్నీ ప్రసాదించేవాడు. ఆ స్థితిని ఊహించుకుని శంకరాచార్య పరవశత అంటారు, అయం దానకాల స్వహం దాన పాత్రో భవానేవ దాత త్వరణ్యం నయాచే. స్వామి దానం చేయవయ్యా, ఎప్పుడు? రేపో మాపో కాదు, ఇదే దాన సమయం. ఎప్పటికప్పుడు దాన సమయమే, నీ అనుగ్రహానికి టైం లేదు, ఎప్పుడైనా ఇచ్చేయాల్సిందే. అయం దానకాల, ఇదే దానకాలం. మరి దానపాత్రుడు ఎవరయ్యా అంటే నేనే. నువ్వు దానం ఇస్తే పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు నేనే. మరి ఇచ్చేవాడు ఎవడయ్యా? భవానేవ దాత, నువ్వే దాతవి. పో నన్నే అడుగుతా, ఇంకెవరినైనా అడగవా అంటే త్వదన్యం నయాచే, నిన్ను తప్ప ఇంకెవరిని అడగనయ్యా అంటున్నాడు ఆయన. అంత విశేషం చూడండి, త్వదన్యం నయాచే. మరి ఏమిమ్మంటావు? సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు ఉన్నావు పాత్ర పట్టుకుని, మరి ఏమిమ్మంటావు అంటే శంకరాచార్యులు అంటారు, స్థిరాం దేహి భక్తిం భవత్పాద పద్మే కృతార్థోత్మి తస్మాత్ కృపాశీల సింహో. ఏమిస్తావో తెలుసా? నీ పాదపద్మముల మీద స్థిరమైన భక్తిని దానం చేయవయ్యా, దానితో నేను కృతార్థుని అయిపోతా, నాకేమీ అక్కర్లేదు. కృతార్థోస్మి తస్మిన్ స్వామి, దానితో నేను కృతార్థుణ్ణి. కృపాశీల సింహో, దాతకుండవలసిన లక్షణం దయ, అది నీ దగ్గర బాగా ఉంది కాబట్టి ఈ దాతగా ఈ దీనుడికి దానం చేయవయ్యా అని అదే అన్నాడు. ఏమిమ్మంటావంటే ఇంకేం కావాలయ్యా, కావాల్సింది వచ్చింది. త్వదన్యం నయా చేయి మాట చాలా గొప్ప మాట. నిన్ను తప్ప ఎవరిని అడగను అంటే అర్థం ఏ వస్తువైనా నిన్నే అడుగుతానని చెప్పడం కాదు. నిన్ను తప్ప ఎవరిని అంటే నిన్ను తప్ప ఏ వస్తువుని అడగను అని అర్థం. అర్థమవుతుంది కదా? నిన్ను తప్ప ఎవరిని అడగను అంటే ఎవడు ఏ ఇచ్చినా పుచ్చుకోను, నువ్విస్తే పుచ్చుకుంటాను అనడం కాదు. నాకు నువ్విచ్చే వద్దయ్యా, నువ్వే కావాలని చెప్పడం అంట. త్వదన్యం నయాచే అంటే నాకు శివుడే కావాలి అని అర్థం. నువ్వు కావాలయ్యా ఇంకోటి అక్కర్లేదు. త్వదన్యం నయాచే అనే మాటలో అంత విశేషం ఉంది. శివుడే కావాలనే మాట మనకు అర్థం కావడం కష్టం. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడే శివుడు ఇంతున్నా శివలింగం, మన కోరికలు మాత్రం అంత ఉంటాయి. అన్ని పెట్టుకెళ్ళాం మనం. ఇంకేం మనకు తెలిస్తే శివుడే కావాలనుకునే వాడికి అర్థమవుతుంది. శివుడే కావాలనుకునేవాడు భక్తుడు, శివుడు నుంచి కావాలనుకునేటువంటి వాడు మామూలు వాడు. శివుడే కావాలనుకునేవాడు భక్తుడు, అలాంటి మహాభక్తుడు గౌతముడు. నాకు నువ్వు తప్ప ఇంకో చింతన ఉందయ్యా, అందుకే నిన్ను చూస్తే అదే పరమలాభం అనుకున్నాను అన్నాడు. కాదయ్యా, ఎంత తపస్సు చేసావు కనబడ్డావు, ఊరికే పోను, ఏదో ఒకటి ఇస్తాను అడగన్నాడు. అంటే సరే, కనబడి ఊరికినే పంపించానని పేరు మా ప్రతిష్ట, నాకు మాత్రం ఎందుకయ్యా, కనబడ్డావు కనుక అడుగుతున్నాను. యది ప్రసన్నో దేవేశ గంగాచ దీయతాం మమ కురు లోపోపకారం హి నమస్తే నమస్తుతే. స్వామి, నాకు గంగనిచ్చి లోకోపకారం చేయన్నాడు. మళ్ళీ అదే కావాలని, ఇంకోటి కాదు. ఆయన కోరికంతా లోకోపకారమే. సరే, వెంటనే ఆయన పిలిచాడు. ఆయన పిలిస్తే రాకుండా ఉంటుందా? ఆయన దేవేరి గంగమ్మ. వెంటనే వచ్చింది తల్లి. స్వామి, ఆజ్ఞ ఏమిటి అన్నది. ఇదిగో మన భక్తుడు పిలుస్తున్నాడు, ఈయన్ని ధరింపజేయు అంటే, సరే, ఋషింతుం పావయిత్వాహం పరివారయుతం ప్రభో గమిష్యామి నిజస్థానం. నేను శుభ్రంగా కురిసి ఈయన్ని పావనుణ్ణి చేసి వెళ్ళిపోతాను నేను అన్నది. వెంటనే కళ్ళు దిగులు పడిపోయాడు. అమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఎలా తల్లి? నువ్వు స్థిరంగా ఉండాలి, మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని పిలిచాను. నన్ను పావనుడు, మిమ్మల్ని చూడగానే నేను పావనుడిని అయిపోయాను. లోకం పావనం కావాలమ్మా, అందుకోసం నేను పిలిచాను అని అంటే, అప్పుడు శివుడు చెప్తే వింటుంది తల్లి, అందువల్ల ఆయన చెప్పేట, త్వయా స్థాతవ్యమత్రైవ. భక్తుడు పాపం అంటున్నాడు కదా, ఇక్కడ ఉండన్నట్ట. ఆయన ఆగలేడు పాపం. భక్తుడు ప్రేమతో అడిగితే కాదనలేడు స్వామి. అందువల్లనే వ్రజేత్ యావత్ కలిద్యుగ వైవస్వతో మనుర్దేవి హ్యష్టావింశత్తమో భవేత్. 28వ మన్వంతరం పూర్తయ్యే వరకు నువ్వు ప్రవహించి ఇక్కడ అన్నాడు. అంటే ఇప్పుడు మనకి 28వ మన్వంతరం జరుగుతోంది. ఇదే వైవస్వత మన్వంతరం. ఇది వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం. వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం ప్రస్తుతం జరుగుతోంది. ఇంకా ఉన్నాయి మరో 34 మహాయుగాలు ఉన్నాయి. మహాయుగం అంటే ఒక యుగానికి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. కృత త్రేత ద్వాపర కలియుగములు. అంటే ఈ వైవస్వత మన్వంతరంలో ఇంకా మనం 28 దగ్గర ఉన్నాం. మొత్తం 72 ఉన్నాయి కదా మహాయుగాలు. ఇది పూర్తవ్వాలన్నమాట. అది పూర్తయ్యాక ఈ గంగ వెళ్ళిపోతుంది. అంతవరకు ప్రవహించు అని చెప్పాట. సరే అని అంగీకరించి, మరి నీ మాట నేను అంగీకరిస్తున్నప్పుడు నా మాట నువ్వు అంగీకరించాలన్నదట శివుడితో. ఏమిటి అంటే, నువ్వు నాకు మహత్తనివ్వాలి అన్నది. గంగకు మహత్త శివుడిస్తేనే గంగకు మహత్త.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

అనిష్టానం మనసోపనిక్షత సర్గంతేనామిదముత్తమాభిశ్చేదం భూతం భవ్యం జగుప్తే సద్భిరేష్ప్రియం హానయేత పురస్థరం కహరేషేషం అనిక్షేరే శర్మణి జమనిందే.

హరాణేర్పరిశర్వం అభూవా ఇయేహి వాజిన్యో అప్యర్థంతః ఇదమం రాక్రమాభిషధౌలుతావత్ రోహోషితోమిరంజాన తనోరాక్షేషిరాన్నధాను రోహకం రోహం రోహితారోహ విరాహిర్వజ్యం జనకాభస్థం కాహిస్తకం లభ్యో అమిదక్షుర్వీ సాగం భవత్సన్నిహరాక్రమాహ ఆహారేద్రాక్షమిహరోహితృథోజ్యాసభయన్నోస్ అస్మభ్యం జావాదేషక్మణీభి రాష్ట్రం దుహాసామిహరేవతీభి దిమమరిషరోహిత విశ్వరోత సమాజక్రాణస్వరూపం దత్తాయ మహతామయం రాష్ట్రమణమయసాస్త్రేణ శాస్త్రైసత్తముదాదం భూవ నాయత్రం దత్తమనుతారు సాక్షాశాస్త్రేణ బ్రహ్మాతా పుత్రో అభ్యేషోహిత శూలమగ్రామర పశ్చిమాదన

సత్యంశిష్యే అజమేకమాన్ అదృంభ్యాలాగలీపలేన సౌరవిధ్యాలాగలీ అదృంభరే శేషవత్సంతేన నాక సో అందరి

అజినమాధృతేన రఘుసమగ్రేగవసే భోజనాని అగ్రే సద్ధమహతే సౌభగాయ సమధ్యుమ్నాన్యుత్తమాని సంతో సంజాత్ ప్రత్యగం ఉదయమ

ఆశేషం గ్రంథాయమన సృష్టిరోజోషాదాయోనాని జగత్సూరమంజునా ఇంద్రాలవిందనస్థాని అనేక హరిజా.

ఆచార్యేభ్యః చతుర్భ్యోమృతేభ్యః శిరంభోతస్యాధ్యక్షేభ్యః శిరేమహవిదాభ్యం శిష్ఠా ఆచారుధునాయ హనయీకా ఉపవసతి.

సహస్రనిపాయ సహస్రీ పోషాణోషరవసాదరస్పతి సస్కారోపాయమనర్తయజ్ఞైరస్పతి పూషాఫలం సవితానో దాతు సహస్పజక్తరేంద్రసహస్రం నిద్రాధారావరుణ సోమో అగ్ని ఆనభరీంద్రజిమంతం.

ఇమం కామం మందయాగోభిరస్వే చంద్రమతారాధరాజిభిర్వ్రాహ్రాయవాహుచికాక్రణ్యంద్రచలేయాక్రోడం యాని జకార ప్రథమాని భద్రీ అహన్నమస్తా ప్రభక్షణాదిహన్నేషిజానం సస్తాస్మైవ్యర్గస్వర్యంతరక్ష ేణ పశ్యమానాముద్రమవజ్ఞురాజాయమానాృణే దృగేణ ఆదాయకం మఘవాదత్త

ప్రసమతిం ప్రధానా సగం మృజానాశ్రుః శిష్వాదికాయ రచి వసంతదే హస్తే దక్షిణే సహ నగ్నవిష్ట

సత్యవాచే ఫలే ఫలిం చిదంతే సత్యం ఘతవత్సరస్వతి సత్యవాచే ప్రభలయమాహేదూషే విమానుజయతాశోభగాని శేషర్వయం సుభగాలుస్యామ యజ్ఞరాయో యజ్ఞేషేమూనా శైజ్ఞస్తానాముతృక్షితీనా శైజ్ఞిష్ట పూర్వజిత్యం దాదు శైజ్ఞమాగ్రహ్మన్వాదం అక్షేను దేవాన్ అయం యజ్ఞావర్ధతాంగోభిరస్వైరం వేది స్వత్యాధురీరా ఇదం పరిహరతి పరిహీయ్యా ఇమై యజ్ఞం విశ్వే అవంతు దేవా భగదేవ భగవాగుమస్తు దేవా ఏన వయమ్ భగవంత శ్యామ సంతాభగతమే ఫలాభగపరగేతాభవేహ భగ ప్రణయదర్శ భగేకాంధిమదన్న భగ ప్రణాదరేవరస్వై భగ ప్రణవంత శ్యామ సస్వదేస్తమాపయంత్యోకా సస్వదేస్తమాపయంత్యాప ఇతరం గోత్రముదస్వదే నాగుంతమా నాగుంతాస్వేన అవిజయత్వాకం పరమాదోహమేవసాయాచ్యే సాని గురుదే పంచదేవీ ద్వే ప్రసాదో వయ దత్తం సమేత అనాతరం విజతూషన్మయోగం.

ఆసీలవృక్షం దృహంతం సహస్రయుంతదనేదాదయధ్వం పాదద్యోమాదిగంతం హిరణ్యవర్ణమృషం సదేవ హిరణ్యవాదేరిస్వాహేతరిక్షరక్షన్నాగోంతముద్రే హిరణ్యేంతరిక్షేతరం కామేణ గతస్వ ఇచ్చమా.

అమృతానాం మాతరం హరణ్యాలేపశకుంసితం వాత్రాధ్యాయకమసే సదనాదాధ్యాయత్తామస్తయామసే సుబ్రహ్మానం దేవంతం జగంతం పురుషభేదం పృథుబుద్ధమింద్ర శుకృష్ణ్రమభిమాం హస్తభ్యం చిత్రం ప్రణను.

సమంతరిక్షగం సంతే సదస్ర ప్రదిశాభవంత జాయే సదస్ర ప్రదిశ వాసవర్తేజోషత్తే ప్రేక్ష్వే అమోక్ష్మాద్వర్తే గృహపాదాన్నిమోమిత్సోనం హాస్భద్రదస్ లోకే సూర్యమృద్రాయత్ దేవాహమంచేన సహ ఏమహమంక్షేత్రియాజ్యాంతాన్ గృహమంగా వరుణస్ పాశాద్ బృహపదే విషమింద్రస్వ విద్యుత్ పాక్షిస్తే వీరయ

తస్వేర్మాజ్యంతేన రుద్రాణ్యా ఆదిత్యానా విశ్వేదాన్ దేవానా అభిరోచిమాగమం సింద్రసాయు ఆశ్వాసాయ ప్రతిభ్రామేయ ఆయురసి విశ్వాయురసే సర్వాయురసిమాయురసే సర్వమాయుర్భూయాయుర్భేదం భువర్భురస్తుల సర్గర్భమేనా సర్గర్భం మేనా బ్రహ్మ క్షత్రగ్ర

అజ్ఞాన్నాదాన్నవదే అన్నాజ్యమస్మిని యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా. సోమో రాజా రాజవదే రాజ్యమస్మిని యజ్ఞే యజమానాయ.

సోమన్నం చక్షుస్తాయేనాభందరుణం విహంతం సమస్యాధీరమృతస్వరోసంజయ సంసదే పాదస్వస్ హృదయ హిరణ్యవక్షం వరుణస్ కమస్తయోగరుణం వరణ్యం.

సుదేవైనం భూయస్థాయోయాత్మా ఆనందరస్మరేతమాయోరస్ అన్యజ్ఞే పుత్ర ప్రత్యేక ప్రగజ్ఞాన ఇదైవ సందర్భ

0: ముఖం తత్రాధారృంశమాగుంధే
1: శ్రీకర్మేకర్మకర్తవేంద్రయేంద్రైనకుంద్రస్ంద్రయస్త్రయింద్రహిపాతూర్యక్ష
0: ఆయన్మయత్సవ్యక్షరాణాన్ పచ్చారమం ప్రథమాజానీకారాదే విద్యవ్యగం ధర్మాగ్రహమోర్మన్ చేయ నాటకం మానసి భోజన ఆయేష్ స్వాహ స్వచ్చాని శత్రు కృంభానాథోమ రత్వాది కాతుం సంవిధ సంవిధ భేటయ భవంతో హేవా

0: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Karma Shaka, Adhyayam 8.
1: Athashtamo Adhyayah Om Kadachanastare Rasinendra Shashchasidashushe Upopennu Maghavan Bhuya Innute Danande Vasya Pruchyata Aditye Bhyastva కదాచన ప్రయుచ్చుభేనిపాసి జన్మాని తురీయాదిత్య సవానంత ఇంద్రియమాతస్థ అమృతం దివ్యా ఆదిత్యేభ్యస్త్వా యజ్ఞో దేవానాం వ్రత్యేతి సుమ్నమాదిత్యా సోభవాత మృళయంతః ఆవోర్వాచీ సుమతిర్వా వృత్యాదగ్ఞోశ్చిత్యా వారివో విత్తరాసాదాదిత్యేభ్యస్త్వా వివస్వాం ఆదిత్యేషతే సోమపీఠస్తస్మిన్ మత్స్వా శ్రదస్మై నరో వచసే దధాత నయదా ఆశీర్దాదం పాతి వామమశ్నుతః పుమాన్ పుత్రోజ ఆయతే విందతే వస్వధా ఆ విశ్వాః ఆరప ఏధతే గృహే వామమద్య సావితర్ వామముష్వోధిపే దీవే వామమస్మభ్యజ్ఞే సావీః వామస్య హి క్షయస్య దేవ భూరే రయా ధియా వా ఆమభాజస్యామ ఉపయామ గృహేతోసి సావిత్రోసి చ నోధాశ్చ నో మయీ ధేహి జిన్వా యజ్ఞం జిన్వా యజ్ఞపాతిం భగ ఆజి సవిత్రే త్వా ఉపయామ గృహేతోసి సుశర్మ ఆసి సుప్రతిష్టానో బృహదుక్షాయ నమః విశ్వేభ్యస్త్వా దేవేభ్య ఏష తే యో నిర్విశ్వేభ్యస్త్వా దేవేభ్యః ఉపయామ గృహీతోసి బృహస్పతి సుతస్య తే దేవ సోమ ఇందా ఇంద్రియా వాతః పత్నీ వతో గ్రహాం వృద్ధ్యాసం అహం పరస్తాదహమవస్తాద్యదంతరిక్షం తదూ మే పితాసా అహగ్ఞ సూర్యాముభయతో దదర్శాహం దేవానాం పరమంగుహాయత్ అగ్నే వాక్పత్ని సజూర్దేవే నత్వష్ట్రా సోమం పిభస్వాహ ప్రజాపాతిర్వృషా ఆసిరేతోధారేతో మయీధేహి ప్రజాపాతేస్తే వృష్ణో రేతోధసో రేతోధామాశీయా ఉపయామ గృహీతోసి హరిరసి హరియో జనో హరిభ్యాం త్వా హర్యోర్ధానాస్థా సహసో మా ఇంద్రాయ యస్తే దేవ సోమాశ్వస నిర్భక్షో యోగో సనీహి తస్యాత ఇష్టయా జుషస్తు తస్సోమస్య శస్థోక్తస్యోపాహూత ఉపాహూతస్య భక్షయామి యుక్ష్వాహి కేశినా హరివృషానా కక్ష్యప్రా అథా ఆన ఇంద్ర సోమపా గిరాముపశ్రుతించర ఉపయామ గృహీతోసీంద్ర ఆయత్వాశోలశినా ఏష తేయో నిరింద్ర ఆయత్వాశోలశినే ఆతిష్టవృత్రహన్ రథై యుక్తాతే బ్రహ్మాన హరీ అర్వాచీనజ్ఞసుతే మనోగ్రావా ఆకృణోతు వగ్నునా ఉపయామ గృహీతోసీంద్ర ఆయత్వాశోలశినా ఏష తేయో నిరింద్ర ఆయత్వాశోలశినే ఇంద్రమిద్ధరీ వహతో ప్రాతిధృష్టశవసం ఋషీనాంచ స్తుతిరుపాయజ్ఞంచ మానుషానాం ఉపయామ గృహీతోసీంద్ర ఆయత్వాశోలశినా ఏష తేయో నిరింద్ర ఆయత్వాశోలశినే యస్మాన్న జాతః పరో అన్యో అస్తి య ఆవివేశ భువానాని విశ్వా ప్రజాపాతిః ప్రజయా ఆసగ్గరరాణస్త్రీణి జ్యోతిజ్ఞేసి సచతే శశోలశీ ఇంద్రశ్చ సమ్రాడ్వరుణశ్చ రాజాతౌ తే భక్షం చక్రతురగ్రా ఏతం తయో రహమను భక్షం భక్షయామి వాగ్దేవే జూషానా సోమస్య తృప్యతు సహ ప్రాణేన స్వాహా అగ్న ఆయుగ్షిపవస ఆసువోర్జమిషన్ జన ఆరే బాధస్వదుచ్చునా उपयाम गृहीतोऽस्यग्नये यत्वा वर्चा स एष तेजोऽनिरग्नये यत्वा वर्चासे अग्नेये वर्चस्वन् वर्चस्वाकस्त्वं देवेष्वसि वर्चस्वानहं मानुष्येषु भूयासम् अग्ने पवस्वस्वपा अस्मे वर्चस्सु वीर्यम् दधद्रयीं मयि पोषम् उपयाम गृहीतोऽस्यग्नये यत्वा वर्चा स एष तेजोऽनिरग्नये यत्वा वर्चासे अग्नेये वर्चस्वन् वर्चस्त्वाकस्त्वं देवेष्वसि वर्चस्वानहं मानुष्येषु भूयासम् उत्तिष्ठन्नो जासा सह पीत्वी शिप्रे अवेपयः सोमामिन्द्रचमोसुतम् उपयाम गृहीतोऽसीन्द्र आयत्वौ जास एष तेयो निरिन्द्र आयत्वौ जासे इन्द्रौ ऊजस्वन्नोजस्त्वाकस्त्वं देवेष्वसि ओजस्वानहं मानुष्येषु भूयासम् अदृश्रमस्य केतवो विरश्मयो जनाओ अनु भ्राजन्तो अग्नयो यथा उपयाम गृहीतोऽसि सूर्य आयत्वा भ्राज एष तेयो निःसूर्य आयत्वा भ्राजे सूर्यभ्राजस्वन्भ्राजस्वागस्त्वं देवेष्वसि भ्राजस्वानहं मानुष्येषु भूयासम् उदुत्यञ्जातवेदसं देवं वाहन्ति केतवाः दृशे विश्वा आय सूर्यम् उपयाम गृहीतोऽसि सूर्य आयत्वा भ्राज एष तेजो निःसूर्य आयत्वा भ्राजे सूर्यभ्राजस्वन्भ्राजस्वागस्त्वं देवेष्वसि भ्राजस्वानहं मानुष्येषु भूयासम् चित्रं देवानामुदागादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षज्ञ सूर्य आत्मा जगातस्थस्थुषश्च उपयाम गृहीतोऽसि सूर्य आयत्वा भ्राज एष तेजो निःसूर्य आयत्वा भ्राजे सूर्यभ्राजस्वन्भ्राजस्वागस्त्वं देवेष्वसि भ्राजस्वानहं मानुष्येषु भूयासम् विना इन्द्रमृधो ओजहि नीचा यच्छ पृतन्यतः यो अस्माओ आभिधा सत्यधारङ्गमया तमाः उपयाम गृहीतोऽसीन्द्र आयत्वा विमृधा एष तेयो निरिन्द्र आयत्वा विमृधे वाचस्पतिं विश्वकर्मानमूतये मनोजुवं वाजे अद्याहुवेम स नो विश्वा आनिहवानानि जूषद्विश्वशम्भूरवासे साधुकर्म उपयाम गृहीतोऽसीन्द्र आयत्वा विश्वकर्मन एष तेयो निरिन्द्र आयत्वा विश्वकर्मणे विश्वाकर्मन्हविषा आवावृधान स्वयं याजस्वपृथिवीमुतद्याम् मुह्यं त्वन्ये अभितः सपत्ना इहास्माकं मघवा आसूरिरस्तु उपयाम गृहीतोऽसीन्द्र आयत्वा विश्वकर्मन एष तेजो निरिन्द्र आयत्वा विश्वकर्मणे विश्वाकर्मन्हविषावर्धानेन त्रातारमिन्द्रामकृणोर्युध्यम् तस्मै विषः समानमन्तपूर्वीरयमुग्रो विहव्यो यथा सात् उपयाम गृहीतोऽसीन्द्र आयत्वा विश्वकर्मन एष तेयो निरिन्द्र आयत्वा विश्वकर्मणे उपयाम गृहीतोऽस्यग्नये त्वा गायत्रच्छन्दसं गृह्णामीन्द्र आयत्वा त्रिष्टुप्छन्दसं गृह्णामि विश्वेभ्यस्त्वा देवेभ्यो जगच्छन्दसं गृह्णाम्यनुष्टुप्तेभ्यः।

హంస పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనద ప్రియం ప్రతిదినం.

ఇంద్రం సుదేహమాలుహే శ్రీగద్రువేదుమేదనం దేవాహమిత్రిష్ణవిద్వాహక్షిత ఆప్యేద్వాహమరుత్సుమంగేషమింద్రేరభిమందే అస్మాకమిందో.

అమన్మహే దాఘవా ముద్రాదర్శన సకృత్సుధే మహతాధోరాధ సాధు సోమం ముదీమహే.

సూరణ్యవోమంతృతాహరోక్షమాజు హస్తేరయ్యం జోస్ందాగపాంగూయసే సిమా అశ్చాదే ప్రదర్శే శ్యామే కృపా ఇంద్రమాగర భేషా.

ఇంద్రనవత్న నమస్తేభుజాభూతనోభవత్ సమత్ప్రతిక్షమేయతేన సక్షుద్యమేయతే విశ్వస్థాయింద్రనముత్తర పునరిహం వరుణాభికేకే మాంగమాదిష్యతే పదన్ మే అంబరస్ మే శిరా మే విశ్వ

ప్రథమాపదం సదారోగిమన్యే ఉదాహరత్యేణేంద్రవత్యేమత్సరాలిష్టస్థాదింద్రవత్సర సంహోత్రం పురాణాని హవానం వామ గచ్చతి శ్రేధార్థస్య వీరేంద్రవత్యే మహీయతే.

ప్రియంగాయుత్తరుభవిర్నిస్తాలింద్రముచ్చర ఉక్షో హి పంచదశ భాగం పచంతి వింశతిం

ప్రముత్తరః పునరేహి విడాగరేషు నిదానరూపయావహై స్వప్నయనం శయనాస్తరే మహాపురస్వప్నోగిందరముత్తరః శ్రీనుజం జోమృషాగమే గృహమింద్రాజకంతన స్వాస్థ్యమూపథో మృగం కమలగం జనహరాపాదిస్మత్వాదింద్రముత్తరః ఉదరముత్తరంగ్రామశ్రుగరాశం దర్శమిష్యతే షష్టిం సహస్రా నవతిం చ కౌరవ ఆరు

సమోదయమ శయోహనీమ యావూరుష అదూహ నిత్యాం దూషకం సత్యమస్పద గౌరహస్తిమో దృషి ఆనాహముఖమేకరకం అనాహముఖం నిఘాతకం సర్కరికో నిఘాతక సద్వాత ఉన్మసాయతి పురాహారం గృహాది ఉగ్రం వా నిఘాతకం

యథాయమాన్యే సుఖానాయేషం దేవాహరే నవీ కుమారి తత్కథాయ కుమారి మన్యసే.

ప్రాతయసే సృష్టరవిదస్యాయే జనాపో సభేస కులామీవ ఇదా స్థూలేన పశేషాణో వృక్షాముపాహావీ.

స్వాసం దిగవేవేజంద్రమానాహారి యద్దేవాసోకం ప్రవిష్టిరే నిశ్చరే నారీ సత్యక్షిభోత మహారక్షిభో ప్రదా.

ఇంద్రాయ మందిరా హరిత్రయవంతోక్షరం దేవామరా ఇంద్రాయ మమ గయితే దేవాదో అబ్రువన్.

సోమేర్వత్సృహే ప్రజాపృతరంధరమంధ్రాహస్ సంగాయంగోమేర్యజ్ఞాధారం శాజం బ్రూవత ఆయోధం సాగో నమస్యుగం మత్సరమవాసే స్వాస్మేక్షతమర్గం మృగసర్జనయోషుతం యారాహాతరక్షయ్యియత్ పంచారో శృణ్వం.

జన్మశ్చేదోషతం అయం వాహం గ్రహ్మోశ్వినాథోవేన పరిహిష్యతే అయం సోమో మధూపాన్ వాజినీవ సూజేన విత్రం దిగేతసః

ఆలోనం మధుమత్తమం ఘర్మం సింగాదర్వే ఆలోనం రఘువర్తనిందరం సాధోష్ణిరా సోమాన వీరలా.

ప్రగంతం దస్త్రాభిమాతాభువరే వస్త్రే హరోయస్వాహమశ్చిరాత్మరావన్ సహస్తో దివాగభేర్భాహో అగ్మన్ శ్రీరేఖయతాం సమానాభ్రక్షేపేమస్మేషు మహిర్వాహజరత్నా పురుషతం దళితారం యువం భక్తికామో నాగత్యాజుభద్రి మధుపతిరోధీయర్చాపో మధుమన్నోవత్సరిక్షన్ క్షేత్రస్యమధూమాన్నోత్సరిష్యంతో అన్వేణం చరేమ ప్రణాయిజం కదశ్చిరాకృతం వాహం మృగభో దివోరజ సహస్ర

పరిశూతమసి పరిశూతమితి పరి సూతం అసి పరిషవృద్ధం పరిషవృద్ధమస్యసి పరిషవృద్ధం పరిషవృద్ధమస్యసి పరిషవృద్ధం పరిషవృద్ధమసి పరిషవృద్ధమితి పరిషవృద్ధం అసి దేవబరిహిర్దేవ బరిహిరస్యసి దేవబరిహిః దేవబరిహిర్మామా దేవబరిహిర్దేవ బరిహిర్మా.

நமோ மஹத்பியோ ரிஷிப்யோ குருப்யோ நமஹ. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவமயமைய சபா சதசுக்கு சவினய நமஸ்சு சமர்ப்பணம் చేసుకుంటూ నిన్నటి రోజున శ్రీ రుద్రోపనిషత్తులో 5వ అనువాకంలో హ్రస్వాయ చ వామనాయ చ బృహతే చ వర్షీయసే చ వృద్ధాయ చ సంవృద్ధ్వనే చ వరకు చెప్పుకున్నాం. ఇందులో బాల్యం నుంచి వార్ధక్యం వరకు ప్రతి అవస్థలో మన లోపల రుద్ర చైతన్యం ఎలా ఉంటుందో ఒకటి పరిశీలించడం ఒకవైపు, అదేవిధంగా మన చుట్టూ చూస్తున్నటువంటి ఈ విశ్వంలో హ్రస్వ రూపములు మొదలుకుని మరుగుజ్జు రూపములు మొదలుకుని ఎదుగుతున్న రూపములు, క్రమంగా ఎదిగి పండిన రూపములు, ఇవన్నీ కూడా రుద్ర చైతన్యంతో ప్రకాశిస్తున్నాయని, వాటన్నిట్లో రుద్రత్వాన్ని ఎలా చూడాలో చెప్పుకున్నాం. అలాగే మనం అనుభవిస్తున్న ప్రతి అవస్థలో కూడా రుద్రుడు ఆ వయస్సుకి అవస్థకు తగ్గ చైతన్యాన్ని ప్రసరించినప్పుడే మన జీవనం అనేది నిర్వహింపబడుతుంది. ఆ కారణం చేత సంవృద్ధ్వనేచ అంటే సమృద్ధి పొందినటువంటి వాడు, పరిపూర్ణుడు అని అర్థం. ఇక్కడ అంటే అన్ని విధముల సర్వాధికములైన స్తుతి నమస్కారములతో సంతృష్టి పొందేటటువంటి వాడు అని అర్థం చెప్పారు సమృద్ధ్వనేచ అని. నమస్కారానికి యోగ్యుడెవరు అని ప్రశ్నిస్తే పరమేశ్వరుడు ఒక్కడే నమస్కారానికి యోగ్యుడు. నమస్కరించడానికి ఏ ఏ సద్గుణములు కావాలో అవన్నీ పరిపూర్ణముగా ఆయన వద్దే ఉన్నాయి. ఆయన్ని కాదని, ఆయనతో సమానంగా కానీ ఆయనతో అధికంగా కానీ ఎవరిని భావించడానికి వీల్లేదు. పరమేశ్వరుడు పరమేశ్వరుడే. దీనికి మన వేదంలోని మాత్వా రుద్ర చుక్రుధ అనేటువంటి మంత్రంలో ఏం చెప్తున్నాడంటే, ఓ పరమేశ్వర, సమస్త దేవతల చేత నమస్కృతుడైనటువంటి నిన్ను మేము అనుచితంగా స్తోత్రించినట్లయితే, అంటే స్తోత్రించవలసిన విధంగా కాకుండా ఏదో అరకొరగా స్తుతించినట్లయితే, లేదా అల్పులేని ఇతరులతో పోల్చి స్తుతించినట్లయితే మమ్మల్ని క్షమించవయ్యా అని ఆ మంత్రం చెప్పారు. ఆ మంత్రం ద్వారా మనకు అక్కడ కూడా రుద్ర శబ్దం కనబడుతుంది. అంటే రుద్రుడు సర్వాధికత్వాన్ని తెలియజేస్తున్నారు. సర్వదేవమైనటువంటి రుద్రుడే సంవృద్ధ్వనేచ అని చెప్పి, ఈ బృహతేచ వర్షీయసేచ అనే మాట బట్టి పరబ్రహ్మస్వరూపుడు అనే తెలుసుకోవాలి. ఈ పరబ్రహ్మ స్వరూపుడు గనుకనే తర్వాత మంత్రంలో నమో అగ్రియాయచ ప్రథమాయచ అని వర్ణిస్తున్నారు. అగ్రియాయచ అంటే అగ్రమునందు ఉన్నవాడు అని. అగ్రం అంటే మొదట ఉన్నవాడు. మొదట ఉన్నవాడు అంటే సృష్టికి మొదట అనగానే మనకు తెలిసినంత మేరకు ఎవరు మొదలు? బ్రహ్మదేవుడు మొదలు, సృష్టికర్త అని అంట. ఎప్పుడైనా మనం వెళ్ళగలిగిన కారణం దాకా వెళ్ళి దానివల్ల జరిగిందండి అని వెంటనే నిర్ణయం చేసుకుని ఆ కారణం మీద రభస చేస్తూ ఉంటాం. కానీ ఈ కారణం వెనక మరో మహాకారణం ఉంటుంది. అందుకే అగ్రియాయచ అని చెప్పినప్పుడు ఈయనే మొదటివాడు అంటే మరి బ్రహ్మదేవుడు కూడా మొదలే కదా అంటే తర్వాత సమాధానం ప్రథమాయచ అని. బ్రహ్మదేవుడు సృష్టికి మొదలు అనుకుంటే ఈ ఆయన కంటే మొదలయ్యా ఈయన అని మళ్ళీ నొక్కి చెప్తున్నాడు. ఈ అగ్రియాయచ ప్రథమాయచ ఈ రెండు మాటలు వేదంలో మరొక చోట హిరణ్య గర్భసమవర్తత అగ్రే అని మనకు కనిపిస్తుంది. హిరణ్య గర్భుడే ముందు ఉన్నాడు అని, అగ్రమునందు సమవర్తత ఉండేవాడు అని హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుణ్ణి అగ్రే అని చెప్పినప్పుడు అగ్రియాయచ అంటే బ్రహ్మదేవుడా అంటే ఆ బ్రహ్మ కూడా ముందు ఉన్నవాడు గనక హిరణ్య గర్భం జనయామాస పూర్వం అని వేదంలోనే మళ్ళీ చెప్పబడుతుంది. హిరణ్య గర్భుణ్ణి తన నుంచి కలిగించిన వాడు అని, పరబ్రహ్మ తన నుంచి సృష్టికర్త అయిన బ్రహ్మని ఆవిర్భవింపజేశాడు. బ్రహ్మస్వరూపుడై ఉన్నది ఆయనే, బ్రహ్మమునకు పూర్వమున్న పరబ్రహ్మము కూడా ఆయనే అని చెప్పడానికి అగ్రియాయచ ప్రథమాయచ అని. ఉపనిషత్తులో ఇదే విషయాన్ని చెప్తూ, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాః ప్రగణోహి తస్మై తమీశ్వరం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని చెప్పారు. సృష్ట్యాదియందు బ్రహ్మను కల్పన చేసి ఆ బ్రహ్మమునకు వేదములు ఇచ్చినటువంటి ఆ రుద్రునికి నమస్కారం అని శ్వేతాశ్వత ఉపనిషత్తు మనకు తెలియజేస్తున్నది. ఈ కారణం చేతనే అగ్రియాయచ ప్రథమాయచ అని. మనం పరిశీలన చేసినప్పుడు అగ్రియాయచ ప్రథమాయచని ఎలా తెలుసుకోవాలంటే, మనలో బాల్య యౌవన కౌమార వార్ధక్యాది అవస్థలను ఎవడైతే కల్పిస్తున్నాడో ఆయన ఆ ఆత్మస్వరూపుడు ఈ దేహము కంటే ప్రాచీనుడు. ఈ దేహము జీర్ణాద్యవస్థల్ని వెళుతూ ఉన్నా, తచ్చైతన్యంగా దేహములో ఈయన పరిభ్రమిస్తున్నా, ఈ దేహము కన్నా ప్రాచీనుడైనటువంటి వాడు గనక ఆ స్వామిని అగ్రియాయచ ప్రథమాయచ ఆత్మస్వరూపుడు అని చెప్పడం కూడా. అందుకే పరబ్రహ్మ చైతన్యం ఆత్మస్వరూపం అనేది మనం ఇందులో గ్రహించబోతున్నాం.
ఈయన యదా తమస్తన్నదివాన రాత్రి నసన్న చాసత్శివయేవ కేవల అని మళ్ళీ ఉపనిషద్ వచనమే ఇది. ఋగ్వేదంలో చెప్పిన నాసదీయ సూక్తం మొదలైనవన్నీ మనం తీసుకుంటే దాని యొక్క ప్రమాణములతో శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తున్న మంత్రం ఇది. అప్పటికింకా పగలు లేదు, రాత్రి లేదు, వెలుగు లేదు, చీకటి లేదు, సత్తు లేదు, అసత్తు లేదు. ఆ స్థితిలో ఉన్నవాడెవరు అంటే శివయేవ కేవల, శివుడొక్కడే మాత్రం ఉన్నాడు అన్నారు. అంటే ఈ పగలు రాత్రి వెలుగు చీకటి మనం చూస్తున్న మన అనుభవానికి వస్తున్నటువంటివి. అయ్యా వెలుగు లేకపోతే చీకటి ఉండాలి, చీకటి లేకపోతే వెలుగు ఉండాలి, రెండూ లేనిది ఎలాగా అని మనం అనవచ్చు. ఎందుకంటే మనకి అది లేకపోతే ఇది, ఇది లేకపోతే అది అలవాటు, కానీ రెండిటికీ అతీతమైనది ఒకటి ఉందని మనకు తెలియదు. మన బుద్ధులతో మనం ఆలోచిస్తున్నాం. చీకటి వెలుగు ఈ రెండూ కూడా సృష్టికి సంబంధించినటువంటివి. ఈ రెండిటికి ఆవలు ఉన్నటువంటిది ఉన్నదే అది ఆదిత్యవర్ణం తమసస్తు పారే. సర్వాణి రూపాన్ని విచిచ్చ ధీర నామాని కృత్వా అభివదన్యదాస్తే అని చెప్పబడుతున్నది. తమసస్తు పారే, తమస్సుకి ఆవల అని చెప్పారు. ఏ తమస్సుకి? ఈ సృష్టి స్థితి లయలన్నీ ఎక్కడ జరుగుతున్నాయో దానికి ఆవల వెలిగేటటువంటి వాడు ఆయన. అందుకు ఆ స్థితిలో ఈ సృష్టి ఇంకా అంకురప్రాయం కూడా పొందని అవస్థలో ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. నసన్న చాసత్యవయేవ కేవల. సృష్టి త్రిగుణాత్మకం, సృష్టికి అతీతమైన బ్రహ్మ త్రిగుణాతీతం. అందుకే త్రిగుణాతీత స్థితిలో ఉన్న బ్రహ్మమునకే శివం అనే పేరుని మనం వివరించుకున్నాం. అందుకు అగ్రయాయచ ప్రథమాయచ, ఆ ప్రథమమైన ఆ చైతన్యమే సృష్టి నిర్మాణమైనప్పుడు అందులో ప్రవేశించింది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని వేదం చెప్పినట్లుగా ఈ సృష్టి అంతటిని ఏర్పాటు చేసి దానిలో అనుప్రావిశత్, ఇది విశేషం. విశత్ అంటేనే ప్రవేశించుట, ప్రావిశత్ అంటే బాగా వెళ్ళుట, అది అనుప్రావిశత్, అది విశేషం. అను అంటే ఎడతెగకుండా అని అర్థం. ఆయన ప్రవేశించి ఎడతెగకుండా తన చైతన్యాన్ని వ్యాప్తి చేసేడు గనక ఆ విషయాన్ని చెప్పారు ఇక్కడ. అలా వ్యాప్తి చేసేటువంటి ఆ స్వామి ఎలాగ వ్యాపించి ఉన్నాడు జగత్తులో అంటే నమ ఆసవేచ అజిరాజచ అని చెప్పారు. ఆసవేచ అజిరాజచ, ఆసవే అంటే ఆసు వ్యాప్తవు అనే ధాతువు నుంచి ఇది వచ్చింది, అంటే వ్యాపించుట అని అర్థం. ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఆ వ్యాపించి ఉండడమే కాకుండా చైతన్య రూపంలో నిత్యం ఇందులో నర్తన చేస్తూ ఉన్నటువంటి వాడు, కదులుతూ ఉన్నవాడు గనక అజిరాజచ. అజిరాజచ అంటే గమన కుశలుడు అని అర్థం. అశ్నోతి సర్వం జగ వ్యాప్నోతి త్యాసుహు అని చెప్పారు. అదేవిధంగా గమన కుశలత్వం, ఇక్కడ గమన కుశలాయేత్యర్థ అజిరాయ అన్నారు. గమన కుశలత్వం అంటే కదలిక అనేటటువంటిది, తాను ప్రవేశించి కదలిక తేవడం వల్లనే ఈ జగత్తంతా సంచలనం అవుతున్నది. ఇలాగా మనం చూస్తున్న విశ్వాన్నంతటిని అందులో అంతర్యామిగున్న పరమేశ్వరుని చూపించి చూపించి నువ్వు చూస్తున్న ఈ విశ్వానికి ముందే ఉన్నవాడయ్యా అని అగ్రయాయచ ప్రథమాయచ అని చెప్పి ఆయన విశ్వంలో ఏ విధంగా వ్యాపించాడంటే ఆసవేచ అజిరాయచ అని ఇంత చక్కగా వివరించారు ఇక్కడి వరకు. ఇక్కడ అటు తర్వాత మంత్రములు నమ శీఘ్రయాయచ నుండి ద్వీప్యాయచ వరకు ఈ పంచమోన వాకంలో చివరి మంత్రములు. ఈ మంత్రాలను మనం పరిశీలించినట్లయితే ఇవి జల ప్రవాహాలకు సంబంధించినటువంటి స్వరూపాన్ని చెప్తాయి. జల ప్రవాహాల రూపంలో ఉన్న రుద్రుణ్ణి వర్ణిస్తున్నారు ఇక్కడ. అయితే ఇంతవరకు మహాచైతన్యం అని చెప్పి వెంటనే జల ప్రవాహాల రూపంలో చెప్పడం ఏంటి, ఎట్నుంచి ఎడు తీసుకెళ్తున్నాడు ఇందులో మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇది జల ప్రవాహం మాత్రమే కాదు, చైతన్య ప్రవాహం కూడా. ఈ రెండింటిని మనం పరిశీలించాలి. అయితే జలప్రవాహ అర్థం తీసుకోరాదా అంటే అది కూడా తీసుకోవాలి. ఎందుకంటే జలములయందు కూడా అంతర్యామి అయి ఉన్నటువంటి వాడు పరమశివుడే. ఆ కారణం చేతనే మనం ఒక్క చిన్న జల ప్రవాహాన్ని చూసినా అందులో ఉన్న శివుణ్ణి తలుచుకుని నమస్కరించుకోవాలి. వేటిలో ఒక మహానదుల్లోనే కాదు, స్వామి అన్ని జల ప్రవాహాల్లో ఎలా ఉంటాడో ఇక్కడ చెప్పారు. అసలు జల వ్యవస్థని వేదం ఏ విధంగా దర్శించిందో చూడండి ఇక్కడ. నమ శీఘ్రయాయ చ శీభ్యాయ చ నమ ఊర్మ్యాయ చ అవస్వన్యాయ చ నమ స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ. శీఘ్రయాయ చ అంటే వేగంగా ప్రవహించేటటువంటి జల ప్రవాహాలలో అంతర్యామయే ఉన్న రుద్రునికి నమస్కారము. శీభ్యాయ చ కొన్ని వేగంగా ప్రవహించిన చిన్న ప్రవాహాలు అవచ్చు. శీభ్యాయ చ అంటే మహాజల ప్రవాహములు, చాలా పెద్దగా ప్రవహించే జల ప్రవాహాలు, వాటిలో అంతర్యామి. అయితే కేవలం ప్రవాహంలో మాత్రమే అంతర్యామ అంటే ఆ ప్రవాహాలలో
ఊర్మ్యాయ చ, ఊర్ములు అంటే తరంగాలు అని అర్థం. ఆ తరంగాలలో కూడా అంతర్యామిగా ఉంటాడట ప్రతి అణువులో. అంతేగాని తరంగాలు నువ్వు చూసుకో, ప్రవాహం నేను చూసుకుంటాను, ఇంకొకరికి అప్పచెప్పడు ఆయన. ఆ తరంగాలు కూడా వాటిల్లో కూడా ఆయన అంతర్యామి అయి ఉంటాడు. అటుపై అవస్వన్యాయ చ, కొన్ని చోట్ల జలము ఏ చప్పుడు లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల మనం వెళుతూ ఉంటేనే అక్కడ ఏదో మహాప్రవాహం ఉందిరా అని మనకు తెలిసిపోతుంది. ఒక నయాగరా కానీ లేదా కుట్రాళం కానీ ఇలాంటి జలపాతాలకు దగ్గర వెళుతూ ఉంటేనే ఆ శబ్దాలు ఎంత దివ్యంగా ఉంటాయో వింటూ ఉంటే, ప్రకృతి ఏ శబ్దం చేసినా అందంగా ఉంటుందండి. ఎందుకు? అది పరమేశ్వర శబ్దం. అది ఆ ప్రకృతిలో వ్యాపించి ఉన్నదంతా పరమేశ్వర శబ్దం. మన అరణ్యంలో కూర్చుని పక్షులన్నీ కిలకిలకిల్లాడిపోతూ ఉంటాయి, ఎంత గోలగా అరుస్తున్నా వినడానికి ఎంతో అందంగా ఉంటుంది. మన యొక్క ఈ ఛానల్స్లో ఒక్కడ వాల్యూమ్ పెంచినా అమ్మో భయంకరం భరించడం. కారణం అది ఈశ్వరుడు అంతర్యామిగా ఉండేటువంటి ప్రాకృతికమైన అంటే ఏమాత్రం కృత్రిమత్వం లేనటువంటి ఆ శబ్దస్వరూపుడు, శబ్దబ్రహ్మ స్వరూపుడు ఎన్నిట్లోంచి మనల్ని పలకరిస్తున్నాడో చూడండి అక్కడ. ఈ విధంగా మహాప్రవాహాల్లోని వేగంగా ప్రవహించే వాటిల్లోని వాటికున్న తరంగాల్లో కూడా అంతర్యామి అయినటువంటి వాడు, వాటి వైబ్రేషన్స్ అని చెప్తారు. అటు తర్వాత అవస్వన్యాయచ అంటే నిశ్శబ్దంగా ప్రవహించేటటువంటి శబ్దముల రూపంలో ఉన్నటువంటి వాడు. ఇక శ్రోతస్యాయచ, మహావేగం చెప్పాడు, మహాప్రవాహాలు చెప్పాడు, శబ్దము లేని వాటివి చెప్పాడు, తరంగాలు చెప్పాడు. శ్రోతస్యాయచ అంటే చిన్న చిన్న జల ప్రవాహాలు వాటి లోపల ఉండేటటువంటి వాడు. ఇలా ప్రవాహాలన్నీ ఏర్పడుతూ ఏం చేస్తున్నాయి? ద్వీప్యాయచ, ద్వీపముల యందు ఉండేవాడు అని మళ్ళీ అన్నారు. ప్రవాహాల ఒక్క ప్రవాహాలు చెప్పుకోవడమే కాదు, ఈ ప్రవాహాల వ్యవస్థ వల్ల ద్వీపం అనేది ఏర్పడుతుంది. ద్వీపం అంటే నలువైపులా జలముండి మధ్యలో దిబ్బగానే ఉంటే ద్వీపం అంటారు. ద్వీపం నుంచే తెలుగు దిబ్బ పుట్టింది, సంస్కృతం ద్వీపం నుంచే. ఈ విధంగా మనం ఈ వర్ణించిన వ్యవస్థను చూస్తే, జలముల యొక్క స్థితిని గమనించినట్లయితే, రుద్రాన్ని స్మరించే వాడికి అడుగడుగున రుద్రానుభవం ఎలా లభిస్తుందో చూడండి. ఇక్కడ ఒక చిన్న జల ప్రవాహం దగ్గరికి వెళ్ళినా ఓహో ఇందులో కూడా ఈశ్వరుడు ఉన్నాడని నమస్కరిస్తాం. ఒక మహాజల ప్రవాహాన్ని చూసి దగ్గరికి వెళ్ళలేకపోయినా, ఎందుకంటే దాంతో పాటు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, దూరం నుంచి నమస్కరించినా అక్కడ మహావేగం ఆయన ఉంచడం వల్లనే అది మరొక చోటుకి వెళ్ళగలదా వేగం వల్ల. వెళ్ళి ఇంకెక్కడో దాహార్తులై ఉన్న వాళ్ళకి అది అందిస్తాడు, అందుకే అక్కడ మహావేగాన్ని పుట్టిస్తాడు. అందుకే ఈశ్వర వ్యవస్థలో, ప్రాకృతిక వ్యవస్థలో ఈశ్వర చైతన్యం ఎంత చక్కగా, ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది చూడండి. జగత్తును మనం పరిశీలించినప్పుడు ఏదో కాకతాళీయంగానో యాదృచ్ఛికంగానో ఈ జగత్తును అడవడం లేదు. దీని వెనకాల ఒక అద్భుతమైన ఈశ్వర ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను ప్రతి అణువులోని, ప్రతి క్షణంలోని, ప్రతి కణంలోని మనం పరిశీలించాలి. అది రుద్రం చెప్తున్నది. అలా పరమేశ్వరుడు ప్రకృతిలో ప్రతి క్షణాన్ని, ప్రతి కణాన్ని కనిపెట్టుకోవడం వల్లనే అందరి జీవితాలు ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని రకాల జల వ్యవస్థలను ఏర్పరిచి ద్వీపాన్ని కూడా ఏర్పరిచాడు. అంటే అన్ని ముంచేయడం కాదు, ముంచకుండా కొంత మిగుల్చుతాడు, ఆ మిగిల్చిన దానిలో కొంతమంది బ్రతుకుతారు. ఇది విశేషం. అయితే ఈ స్వరూపాలను ఎందుకు ప్రార్థించాలి అంటే, ఈ ప్రవాహాలన్నీ మనకు అనుకూలించుగాక. ఈ మాట అనుకుని ఒక ప్రవాహాన్ని చూసి నమస్కరిస్తే, ఒకవేళ దానిలో మనం కొట్టిపారేసే ఘోరత్వం ఉన్నా అది అఘోరమై పరిణమిస్తుంది. ద్వీపాలలోని, ప్రవాహాలలోని, అక్కడ ఆ సమీపాలకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఇది లాభిస్తుంది. అందుకే మాటి మాటికి చెప్పుకుంటున్నాం, సకలాంతర్యామిని సర్వేశ్వరుణ్ణి ఒక్కసారి సర్వేశ్వరాన్ని నమస్కారం పెడితే చాలదా అండి? ఇక్కడున్నవాడు, అక్కడున్నవాడు, అక్కడున్నవాడు, ఇక్కడున్నవాడు ఎందుకు చెప్పాలి ఇవన్నీ కూడా? అంటే నువ్వు ఇవన్నీ చూస్తూ ఉంటావు గనక వీటన్నిటి యందు ఆయన ఉన్నాడని ఎరుక నీకు కలగాలి. ఒకటి, వీటి నుంచే నీ బ్రతుకుంది గనక వీటి ద్వారా ఆయన నిన్ను రక్షించాలి గనక వాటి నుంచి శివాన్ని నువ్వు సంపాదించడమే ఇందులో ఉన్న అంతరార్థం. మరి ఒకటి, ఇంకొకటి, ఈ ప్రవాహ రూప చైతన్యం ఏదైతే ఉందో ఇది కేవలం జల ప్రవాహాలకే కాకుండా జగత్తు అంతా కూడా ప్రవాహశీలంగా ఉన్నది. ప్రవాహం వల్లే పరిణామం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ మార్పులు ఒక్కొక్కసారి మహావేగంగా జరుగుతుంటాయి, ఒక్కోసారి కొద్ది పరిమాణంలోనే పరిణామాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి విశాలమైన మార్పులు జరుగుతుంటాయి, ఒక్కసారి మనకి కనిపెట్టకుండా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అరే చూస్తూ చూస్తూ ఉండగానే ఇంత పెద్దవాడైపోయాడండి అనుకుంటూ ఉంటాం, ఒక్కోసారి వాడు మారేడని కూడా మనకు తెలియదు. ఇలాంటి పరిమాణాలు, పరిణామాలు ఇవన్నీ కూడా ఆ వేగంగా తక్కువగా ఇవి జరిపేటువంటి మహాచైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. జగత్తంతా కూడా సరసరణశీలత్వాత్ ప్రవాహ రూపమైన చైతన్యంతోనే ఉంది గనక
ఇక్కడ అగ్రియాయ చ ప్రథమాయ చ ఆసవే చ అజిరాయ చ ఆ గమన కుశలరు అనగానే చైతన్యం ఎన్ని విధాలుగా ప్రవహిస్తుందో చూడాలి. ఇలాంటి ప్రవాహ లక్షణాలన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. ఇది మనం పరిశీలించినట్లయితే రుధిరము మొదలైనవి శరీరంలో ప్రసరిస్తున్నాయి. ఏవి ఎక్కడికి ఎంత వేగం వెళ్లాలో అక్కడికి వెళ్ళాలి, అలాగే ఎక్కడికి నెమ్మదిగా వెళ్లాలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నిలవుండాలో అక్కడ నిలవుండాలి. అన్ని చోట్ల రుధిరం ఉంటే అది బాధ. అందుకే రుధిరం కొన్ని చోట్ల ద్వీపం వలె కొన్ని పొడి భాగాలను బయట పెట్టి ఆ చుట్టూ చుట్టుకుని వెళుతూ ఉంటుంది. అంటే బయట ఎలాగ ఈ నదీ నదాలు బయట ప్రసరిస్తూ వివిధములైన వాటిని కాపాడుతున్నాయో మనలో కూడా రుధిరాదులు ఆ విధంగా ప్రసరింపబడుతూ ఉన్నాయి. ఎవరు చేసుకుంటున్నారు ఈ వ్యవస్థ అంతా? మనమా? మనం చేయగలుగుతున్నామా? మెదడుకి ఎంత వెళ్ళాలి, గుండెకి ఎంత వెళ్ళాలి, ఛాతీకి ఎంత వెళ్ళాలి, పాదానికి ఎంత వెళ్ళాలి, ఏ భాగాన్ని పొడిగా ఉంచాలి, ఏ భాగాన్ని తడిగా ఉంచాలి, ఇదంతా చూసుకుంటున్నది ఎవరు? అంతర్గత చైతన్యం. దీన్ని బట్టే చెప్పుకుంటున్నాం, ఉపాధి నాది అనుకుని అహంకరించే మనకే అంతర్గత చైతన్యం తెలియదే. ఈ కారణం చేతనే మనలో సప్తధాతువులు నిర్వహిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని మాతృరూపంగా కొలిచినప్పుడు రుధిర సంస్థిత, అస్థి సంస్థిత, మజ్జా సంస్థ ఇలాంటి నామాలన్నీ లలితా సహస్రనామంలో చెప్పుకున్నాం. దీని అర్థమేంటి? సప్తధాతు రూపమైనటువంటి ఈశ్వర చైతన్యం. అందుకే హరస్వాయిచ వామనాయిచ నుంచి మీరు ఇక్కడ గమనించితే మన ఉపాధుల యందు సర్వోపాధుల యందు ఈశ్వర చైతన్యం ఎలా ప్రవహిస్తుందో చూడండి. అంటే రుద్రం మనకి మొత్తంగా ప్రపంచమంతా విశ్వేశ్వరుని చూపిస్తూనే నీలో ఎలా నడుపుతున్నాడో తెలియజేస్తున్నాడు. ఇలా నీలో నడిచే సప్తధాతు వ్యవస్థ నీకు శుభంగా పరిణమించాలి కానీ ఘోరంగా ఉండరాదు అనుకుంటే రుద్రాన్ని అధ్యయనం చేయాలి, రుద్రాన్ని వినియోగించుకోవాలి. అందుకే రుద్రాధ్యాయం వల్ల రోగాదులు తొలగుతున్నాయంటే ఆ శక్తి దీనిలో ఉంది. మన చైతన్యాన్ని క్రమబద్ధీకరించగలిగే శక్తి మంత్రముల్లో నింపి ఉంచాడు ఆ మహర్షులు. అటువంటి దివ్యమైనటువంటి ఇక్కడ జల వ్యవస్థను ఎందుకు చెప్పారు అనేది ఒకటి చూడాలి మనం. జలం చాలా దివ్యమైనది, ఈశ్వర స్వరూపం. అన్నిటిలోకి మొదట జలాన్నే చెప్తారు, ఆ తర్వాతే మిగిలినవన్నీ కూడా. మనం ఉన్నటువంటి ఈ సృష్టి ప్రతిసర్గం నుంచి ఆవిర్భవించింది. అందులో జలం మొదట ఉందని, అటుపై మిగిలినవన్నీ ఆవిర్భవించాయని, తిరిగి జలంలోనే కలుస్తున్నాయని కదా మనం చెప్పుకున్నాం. అందుకు జలం మనకి ఆధారం. అందుకు ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణావ ఆపహ పశవ ఆపోన్నమాపో అమృతమాపహ అని చెప్పుకుంటున్నాం. ఏంటి దీని అర్థం? ఈ సర్వము అపోమయం, అంటే జలమయమైనటువంటిది అని వర్ణించాం. ఆ జలములు పరమేశ్వర స్వరూపములు. ఆ కారణం చేతనే ఈశ్వరుని మనం జలములతో అభిషేకం చేస్తాం. ప్రతి శివక్షేత్రం దగ్గర కూడా అత్యద్భుతమైన జల వ్యవస్థ ఉంటుంది, ఆశ్చర్యకరం. మనకి నిజంగా మన యొక్క దేవాలయ వ్యవస్థ ఏదో విశ్వాస కేంద్రములు కావు అని ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. అది విజ్ఞాన కేంద్రాలు. ప్రతి ఆలయ నిర్మాణం కూడా ఆ ఊరిని రక్షించే వ్యవస్థతో ఏర్పాటు చేశారు. కేవలం దేవతాశక్తి మంత్రశక్తులు ఒకవైపు ఉంచి నగర నిర్మాణ విజ్ఞానం మనకు దగ్గర ఒకటి ఉంది. ఆ దేవాలయాన్ని ఆ ఊరిలో ఆ ప్రాంతంలో ఆ విధంగా నిర్మించడం వల్ల ఆ ఊరికి ఉండేటటువంటి నిర్మాణ వైఖరిలో మార్పు వస్తుంది. పైగా అక్కడ జలాది వ్యవస్థ ఊరికి బాగా అందజేసే విధంగా ఆలయాలను ఏర్పాటు చేయడం, వాటి పక్కన కోనేరు నుంచడం, ఇంత వ్యవస్థ ఏర్పాటు చేశారు గనక వేలాది సంవత్సరాల మహాలయాలు కూడా సుస్థిరంగా ఇప్పటికీ నిలబడి ఉన్నాయి మనకి. ఒక్కొక్కటి దివ్యమైనటువంటి ఆలయాలు చిదంబరం మొదలైనవి చూస్తే ఆశ్చర్యచకితులం అవుతాం. ఆ పక్కన జల వ్యవస్థ ఎంతో గొప్పది. అంతేకాదు మీకు ముఖ్యంగా ఈ కర్నూలు పరిసరాలు పరిశీలించినట్లయితే శివక్షేత్రాలు చాలా దివ్యంగా కనిపిస్తాయి, మహానంది మొదలైనవి. ఒక మహానందే కాదు, అటువంటి శివక్షేత్రాలు సుమారు 5-6 ఉన్నాయి చుట్టుపక్కల. కానీ మనలో పరిశోధనా దృక్పథం లేదు, పవిత్ర భావము తక్కువైపోతుంది, విశ్వాసం పూర్తిగా ప్రబలిపోయింది, తగ్గిపోయింది. ఏముందండి ఏదో నమ్మకం అండి అని మనం అనుకుంటున్నాం. నమ్మకం కాదండి, విజ్ఞానం. దాని గురించి పరిశోధించమని వేడుకోవాలి సైంటిస్టులందరినీ కూడా. పరిశోధిస్తే చాలా తెలుస్తాయి. కర్నూలుకి దగ్గరలో ఒక ఆలయం ఉంది, బహుశా పేరు గుర్తులేదు కానీ బుగ్గరామేశ్వర ఆలయమో ఏదో అనుకుంటాను. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యపోయాం. ఈ మహానంది వద్ద ఏ విధంగా అయితే ఒక చిన్న కొలను ఉండి అది క్రిస్టల్ క్లియర్ వాటర్, అది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎటు వెళుతున్నది, కొన్ని ఎకరాలు పండించగలదట ఆ జలం. అంత చక్కటి ఒక కోనేరుంది. అది చూసి శివదర్శనం చేసి ఇటు రాగానే ఆ కోనేరు పరిసరాల్లో బిల్వవృక్షాలున్నాయి, అక్కడికి వెళ్ళి జపం చేసుకోవచ్చు అని వెళితే ఆశాభంగమైంది. ఎందుకంటే
చెప్పరాని విధంగా అక్కడ మలమూత్రములన్నీ నింపు ఉంచారు మానవులు. అంత అసహ్యంగా ఉన్నాయి. అంటే కనీసం అది పరమేశ్వర స్వరూపమని, అది చూడవలసిన శాఖ ఏదైతే ఉందో వాళ్ళకు పట్టించుకోరు. వాళ్ళు పరిరక్షిస్తున్నది ఏమిటయ్యా, అంత ఆలయంలో ఉంటే హుండీని పరిరక్షించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆలయం అక్కర్లేదు, ఈ పరిసరాలు అక్కర్లేదు, దీని పవిత్రత అక్కర్లేదు, ఈ ఆలయం పక్కన ఈ కోనేరేమిటి, ఈ కోనేరుతో ఇంత జల వ్యవస్థ అవడం ఏంటి, ఏమిటో అర్థం కావట్లేదు. ఏమైనా అర్థమైనా అర్థం కాకపోయినా నమస్సహమానాయ అని ఆయనకు సహించడం అలవాటు, సహిస్తున్నాడు ఆయన. ఆ కారణం చేతనే ఆయన దయామయుడు, సహిస్తున్నాడు కనుక ఇంకా మనం ఇలా ఉండగలిగాం. లేకపోతే దేవాలయాల పట్ల మనం చేస్తున్న ద్రోహాలకి ఆ స్వామి ఎప్పుడు అలుగుతాడో మనకు తెలియదు. మొత్తానికి ఈ జల వ్యవస్థ, ఈశ్వరాలయం, వీటన్నిటిని మనం పరిశీలించాలి. ఎందుకు మహాత్ములు ఏర్పాటు చేశారు? గంగానది ప్రవహిస్తోందంటే అది పుట్టిన చోటు నుంచి సాగర గర్భంలో కలిసే వరకు ఆ నదీ తీరంలో ఎన్ని ఈశ్వర క్షేత్రాలు, విష్ణుక్షేత్రాలు వెలసి ఉన్నాయి. గోదావరమ్మ తాను పుట్టిన నాసిక త్రయంబక క్షేత్రం మొదలుకుని సముద్రంలో కలిసే వరకు ఎన్నెన్ని దివ్య క్షేత్రాలు ఉన్నాయి మనం పరిశీలించితే. అమరేశ్వరుడు కృష్ణాతీరంలో వెలసి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో పరమేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా నడుపుతున్నాడు దర్శించడానికి అవకాశం ఇచ్చినటువంటిది. కేవలం ఇప్పుడు మనం వాటిని విహార కేంద్రాలు చేయడానికని ఆ ప్రాకృతిక పరిసరాలన్నింటినీ పాడు చేసి కొత్త కొత్త నిర్మాణాలు చేసి ధ్వంసం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికైనా వీటి ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే వైదికమైన ఈ దివ్య విజ్ఞానాన్ని, ఆ జల వ్యవస్థలో కూడా ఈశ్వరుడే ఉన్నాడన్న విషయాన్ని మన ఈశ్వరాలయాల సన్నిధిలోనే మనం తెలుసుకుంటున్నాం. ఈ భావన మనకు వచ్చినప్పుడు రుద్రం బ్రతుకులో మనకి ఉంటే ఎక్కడికి వెళ్ళినా శివుడు కనబడుతూ ఉంటాడు. ప్రతి జల ప్రవాహం దగ్గర కూడా కనిపిస్తాడు. ఇంకా ఇంకా జల వ్యవస్థలు తర్వాతి మంత్రంలో వస్తాయి. అక్కడ వెళ్ళినప్పుడు ఆ మొదటంతా చాలా వివరించారండి, తర్వాత తర్వాత పరిగెత్తించేళ్ళండి ఆయన అని మీరు అనుకోకుండా, నేను ముందుగా ఇది చెప్పడం ఏంటంటే ఇక్కడ చెప్పింది ఇక్కడే వదిలేయకుండా గుర్తుపెట్టుకుంటే అక్కడ నేను ఇంత వివరించనక్కర్లేదు. అది విశేషం. చెప్తున్న వైఖరిని సరిగ్గా పరిశీలించండి, ఏ విధంగా వెళుతున్నది, ఎక్కడ ఒక్క మంత్రాన్ని కూడా నేను విడిచిపెట్టడం లేదు. ఇక్కడ ఇంత వివరం ఇచ్చాను అంటే మీకు మళ్ళీ జల వ్యవస్థ ఇచ్చినప్పుడు ఇంత వివరం అక్కర్లే, అక్కడ చక్కగా వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఇది దాటేసేయండి అని మాత్రం వ్యాఖ్యానించుకోవద్దు. ఇది గుర్తుపెట్టుకుంటే మీకేం పర్వాలేదు, కానీ ఏ రోజుకి ఆ రోజు అంటే మేమంతా ఫ్రెష్ శివలింగాలు లాంటి వాళ్ళు, నీరు పోస్తే మొత్తం క్లియర్ అయిపోతామంటే నేనేం చెప్పలేను. అలా కాకుండా ఎప్పటికప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటే తర్వాత దానికి పనికొస్తుంది. ఈ విధంగా జలస్వరూపుడైన, విశ్వవ్యాపకమైన మహా చైతన్య ప్రవాహ స్వరూపుడైన స్వామిని నమస్కరించారు. ఈ చైతన్య ప్రవాహానికి నమస్కారము. శివుడంటే ప్రవాహం, చైతన్య ప్రవాహం. ఆ ప్రవాహాన్ని గుర్తు చేయడానికే శంకర్ల వారి శివానంద లహరి, సౌందర్య లహరి అని చైతన్య ప్రవాహాన్ని మనకు చెప్పారు. ఆ లహరుల్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ లహరే మనలో విహరిస్తున్నది. ఆ లహరిని మీరు హరి లహరి, హరి అనండి హర అనండి, లహరి మాత్రం అదే మహా చైతన్యం, సర్వవ్యాపకమై ప్రవహిస్తున్నటువంటిది. ఆ చైతన్యాన్ని షష్ఠోనువాకంలో నమస్కరిస్తున్నారు. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ. జ్యేష్ఠుడండి ఆయన అంటే పెద్ద ఆయన అని అర్థం. అందరికన్నా పెద్దవాడు, అందుకే ప్రారంభమే జ్యేష్ఠ అన్నారు. పెద్ద ఆయన అని ఊరుకుంటే పెద్ద ఆయన పాపం కాలంతో పాటు కొంతకాలానికి పెద్ద ఆయన అనుకోవడమే తప్ప మరి కనపడ్డు. కానీ అలా కాదయ్యా, కనిష్ఠాయచ చివరి వాడు కూడా ఆయనే అన్నారు. నమో జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ, పెద్దవాడు ఆయనే చిన్నవాడు ఆయనే. ఇది తెలిస్తే ఇంక గొడవలు ఉంటాయండి. పెద్దవాడిగా వాడి బాధ్యతలు వాడుకుంటే కనిష్ఠుడిగా వీడి బాధ్యతలు వీడుకుంటాయి. పాపం పెద్దవాడి బాధ్యతలు ఒక్కొక్కసారి చూస్తే జాలి కూడా వేస్తుంది. పెద్ద అబ్బాయి కదా, మీరే ముందు రావాలండి అంటుంటారు, ఏ కర్మల్లోనైనా వేటిలోనైనా. ఆహా, నాకు పెద్దవారిని హోదా ఇచ్చారంటారా, లేకపోతే పనులు భారం పెట్టారంటారా, వాడి బాధ్యత వాడిది. అలాగే కనిష్ఠుడికి వాడుకుండవలసింది ఇది ఉంటాయి. అందుకే సృష్టిలో వాడు చేసేటువంటి కర్తవ్యాలు బట్టి వాడికి గౌరవం ఆయా సందర్భాల్లో వస్తాయి. అందుకే జ్యేష్ఠుడు ఆయనే, కనిష్ఠుడు ఆయనే. జ్యేష్ఠుడు కనిష్ఠుడు సరిగ్గా చెప్పారు, బాగుంది. అన్ని విధాలా జ్యేష్ఠుడు. దేనిలో జ్యేష్ఠుడు కాడు చెప్పండి, వయస్సులో జ్యేష్ఠుడు కాడా? ఏనాటి వాడు, అనాది గనక జ్యేష్ఠుడు. విద్యలో జ్యేష్ఠుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, అన్ని విధాల జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠ శబ్దం మనం ఎక్కడెక్కడ వాడతామంటే, మనం ఏ వ్యవస్థలో ఉన్నా వ్యవస్థలో మనకు కనిపిస్తున్న ఒక పెద్దవాడిని జ్యేష్ఠుడు అంటాం. గురువుల దగ్గర మన శిష్యులుగా చేరితే మనం చివరి శిష్యులు అవ్వచ్చు, కనిష్ఠులు.
కానీ వాడు మా గురువు గారి యొక్క ప్రథమ శిష్యులు వాళ్ళండి వాళ్ళు అని ఒకరిని చూపిస్తాం, వాడు జ్యేష్ఠుడు. అయితే ఆ గురువు ఇచ్చిన విద్యా చైతన్యం అక్కడే ఆగిపోయిందా? కనిష్ఠుడిలో కూడా అదే ప్రకాశిస్తుంది చివరి వరకు కూడా. ఇలాగ విశ్వం అంతా కూడా జ్యేష్ఠంతో మొదలై కనిష్టం వరకు ప్రవాహ రూపంలోనే వెళుతున్నది చైతన్యం. అందుకే జ్యేష్ఠుడిగా ఉన్న రుద్రుడికి నమస్కారం, కనిష్ఠుడిగా ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. సరే, మధ్యలో ఎవరున్నారు? జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ. మరి మొదలు చివర చెప్పారు. సరే, నమః పూర్వజాయ. మనకు కనిపిస్తున్న పెద్దవాళ్లలో ఈయనే అన్నాం, మరి ఈయన్ని మించి పెద్దవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న. అంటే మన తరం వచ్చేటప్పటికి ఒక్కడే జ్యేష్ఠుడు కనిపిస్తున్నాడు. సరే, కానీ ఈ జ్యేష్ఠుడిని మించిన జ్యేష్ఠుడు ఎవరైనా ఉన్నారా? ప్రశ్న వస్తే నమః పూర్వజాయ, మొదట కలిగిన వాడు అని అర్థం. పూర్వజాయ, మొదటిగా కలిగినవాడు. ఈయన కలిగినవాడా? అదొక మళ్ళీ ప్రశ్న. జా అంటే పుట్టినవాడు, కలిగినవాడు. పరమేశ్వరుడు పుట్టేవాడు, కలిగేవాడు కాదు, ఉన్నవాడు ఆయన. అది విశేషం. పూర్వజాయ, ఉన్నవాడు కలిగెట్ట. అంటే అవ్యక్తంగా ఉన్నవాడు వ్యక్తమయ్యాడు, తొలుత వ్యక్తమైంది ఈయనే, అటు తర్వాత ఆయన నుంచి అన్నీ వ్యక్తమయ్యాయి. అందుకు పూర్వజాయచ, మొదట పుట్టినవాడు ఆయనే, అపరజాయచ చివరకు ఉండేవాడు ఆయనే. జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ పూర్వజాయచ అపరజాయచ. ఇవి మనం పరిశీలించినప్పుడు జగత్తులో ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు అంటే ఈ చిన్నవాడు మళ్ళీ పెద్దవాడే మరికొందరు చిన్నవాళ్ళకే మార్గదర్శకం అవుతాడు. ఈ విధంగా ప్రసరిస్తూ ఉండడమే చైతన్య ప్రవాహం యొక్క లక్షణం. అందుకే జ్యేష్ఠుడై కనిష్ఠుడై పూర్వజుడై అపరజుడై ఉన్నటువంటి స్వామి మధ్యమాయ చాపగల్భాయ చ అన్నాడు. సరే, మొదటివాడు చివరివాడు అని చెప్పారు, మరి మధ్యవాడు కాదా అండి? మధ్యమాయ చ, మధ్యమంలో కూడా ఆయనే ఉన్నాడయ్యా అని. ఇది కేవలం మనం చూసే పెద్ద చిన్న ఇవే కాకుండా సృష్టిలో ప్రతి వ్యవస్థలోనూ ఇది ఉంటుంది. మొదలు, మధ్య, చివర, ఈ మూడు ప్రతి దానిలో కూడా ఉంటాయి. ఒక కార్యంలోనూ అంటే క్రియలోనూ ఉంటుంది, వస్తువులోనూ ఉంటుంది, దేశంలోనూ ఉంటుంది, కాలంలోనూ ఉంటుంది. ఈ నాలుగింటిలో కూడాను వ్యాపించి ఉండేటువంటిదే దేశ, కాల, వస్తు, క్రియ. ఈ నాలుగింటిలో కూడా జ్యేష్ఠ, కనిష్ట, పూర్వ, మధ్యమ, అపర అనే లక్షణములు ఉంటాయి. ఈ లక్షణములన్నీ పరిపూర్ణమైతేనే ఒక సిద్ధి అనేది లభ్యమవుతుంది. వీటన్నిటి

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: சிவ சிவேதி சிவேதி சிவேதி வா பவ பவேதி பவேதி பவேதி வா ஹரா ஹரேதி ஹரேதி ஹரேதி வா பஜ மன சிவமேவ நிரந்தரம் பஜ மன சிவமேவ நிரந்தரம் சிவாய குரவே நமஹ. ஸ்ரீ விஷ்ணு ரூபாய நம சிவாய. ஸ்ரீ குருப்போ நம. சிவமயமைன சபா சதஸ்சுக்கு சவினய நமஸ்சு. ஒக்கசாரி சிவுடு காருண்யம் சூடாலி அண்டே மனல் மனம் பரிசீலிச்சுக்கிட்டே தெரிசிபோதுந்திட. சிவுடு லேனிதி மனல்லோ. எந்தகண்டே மனலோ பிராணசக்திகா உன்னட்டு வாடு, மனசக்திகா உன்னவாடு, வாயுசக்திகா அண்டே யோகசக்திகா உன்னட்டு வாடு சர்வமு சிவுடே அனி தெரிசுகுனி தியானம் செய்யு. ஆ தியானம் செய்தே தப்பக அனுகிரகிஸ்தாடு. எந்தகண்டே பாவக்ராஹ்யோ மகேஸ்வரஹா. ஆயன பாவான்னி பட்டி அனுகிரகிச்சேவாடு. பாவான்னி சூஸ்தாடு தப்ப பாஹ்யான்னி சூண்டு சார். கனுக பாவான்னி அனுசரிச்சி ஆயன்னி தியானிச்சு அண்டூ இங்கொக மாட செப்புந்தி. விலம்பம் மா கிருதாஸ்துவம் ஹி பஜ சாம்பம் சதாசிவம். இது செப்பாலி குருவைனட்டுவண்டி வாடு சிஷ்யுடுக்கு செப்பவலசிந்தி. விலம்பம் மா கிருதாஹ ஆலசியம் செய்யக்கு. ఈ మాట సామాన్యమైనటువంటి మాట కాదు. ప్రతి జీవుడికి వేదమాత ఇస్తున్న హెచ్చరిక ఆలస్యం చేయకు. ఇవాళ రేపు అని వాయిదాలు వేయకు. ఆయు పరిశ్రవతి భిన్న ఘటాది వాంభో. ఆయుష్ అనేది ఓటికుండలో నీరులా తరిగిపోతూ ఉంటుంది. పుట్టుకతో పాటు మృత్యువు పుట్టి మనతోటే వస్తుంది. ఎప్పుడు లాక్కుపోతుందో తెలియదు. ఎలాగో అంటే ఆ వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి. పెద్ద పులిలాగా ముసలితనం భయపెడుతోంది పక్కనే. అంతేకాదు ఆ మృత్యుదేవత జుట్టుపట్టి ఈడ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది అని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటాడట భక్తుడు. ఈ క్షణమే విలువైనది అని భావన చేసి శివ సాధనకి వాయిదాలు లేవు. అందుకే విలంబం మాకృధ ఆలస్యం చెయ్యకు. ఇది గొప్ప హెచ్చరిక. ఈ క్షణం ఈ క్షణం ఈ క్షణమే విలువైనది. అందుకే బయలుదేరినది. పరమేశ్వరుడు నీలకంఠుడు త్రిలోచనుడు అయినటువంటి స్వామిని ధ్యానం చేసేవారికి మోక్షం వస్తుంది అని చెప్పారు. అందువల్లనే సాంబం సదాశివం భజ. ఆయన్ని ఆశ్రయించు. ఆయన్ని ఆశ్రయించడానికి నేను చెప్తున్నాను రా అని చెవిలో పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించింది తల్లి. తల్లి ఉపదేశించింది అంటే ఎవరు గురువు? ఉపమన్యుకి. అమ్మే గురువు. ప్రతి వారికి కూడా గురువులు ముగ్గురు ఉంటారట. అది మనకు వేదం చెప్తుంది. ఎవరు ఆ గురువులు అంటే మాతృదేవోభవ ఆచార్య దేవోభవ పితృదేవోభవ మధ్యలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. వీరు ముగ్గురిని ఒకే స్థానం గురుస్థానం. వీరు ముగ్గురిని కలిపి గురువులు అంటారు. తల్లి గురువు, తండ్రి గురువు, ఆచార్యుడు గురువు. వీరు ముగ్గురు కూడా పిల్లవాడి యొక్క అభివృద్ధిని కోరేవారు. అసలైన అభివృద్ధి శివజ్ఞానాభివృద్ధి. ఈశ్వర జ్ఞానానికి మించిన ఐశ్వర్యం లేదు. అది ఈ తల్లికి తెలుసు. అందువల్లనే పంచాక్షరి పరోభవ. పంచాక్షర పరుడవవు అన్నది. అంటే నిరంతరం పంచాక్షరాన్ని జపించుతూ ఉండు. తస్మిన్ జిహ్వాంతరగతే నకించిదిహ దుర్లభం. ఎవరు నిరంతరం పంచాక్షరి మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారో వారికి ఈ ప్రపంచంలో దుర్లభం అనేది లేదు. సుమాన్ పంచాక్షరి మహత్తు సామాన్యమైనటువంటిది కాదు. దివ్యమైన మహామంత్రం పంచాక్షరి. అందువల్లనే పంచాక్షరి మహాత్మ్యాన్ని వేదాల మొదలుకుని వర్ణించాయి. ఒక్క పంచాక్షరికి భాష్యం రచిస్తూ పద్మపాదుడు, పద్మపాదాచార్యులు ఆదిశంకరుల యొక్క శిష్యుడు అని ప్రత్యేకమైన భాష్యం రచించాడు పంచాక్షరి మీద. ఈ పంచాక్షరి రుద్రంలో ఉంది, మణిపూసలా ప్రకాశిస్తుంది. అందుకే శృతికి జీవరత్నంలా ప్రకాశిస్తున్న మహాదివ్యమైన పంచాక్షరి మంత్రం ఉన్నది. అది ఎటువంటిది అంటే ప్రళయ వేళలో రూపజగత్తంతా వెళ్ళి శివుల్లో లీనమవుతుంది, లింగంలో లీనమవుతుంది. శబ్ద జగత్తంతా వెళ్ళి పంచాక్షరిలో లీనమవుతుంది. సత్వ మంత్రములు శబ్దములు వెళ్ళి పంచాక్షరిలో లీనమవుతాయి.

0: పంచాక్షరి వెళ్ళి ఓంకారంలో లీనమవుతాయి. మళ్ళీ ఓంకారం నుంచి పంచాక్షరి ఆవిర్భవిస్తుంది. ఆ పంచాక్షరి బ్రహ్మకు ఉపదేశింపబడి సృష్టంతో మళ్ళీ రచన జరుగుతుందిట. ఇది విశేషం. కనుక పంచాక్షరి అనేటటువంటిది ప్రణవంతో సమానమైనటువంటిది. అందుకే నమస్తారాయ నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ అని వేదం పంచాక్షరి విద్యని రుద్ర నమకంలో అష్టమానువాకంలో చూపించింది. చూపించే ముందు ఏమన్నది, నమస్తారాయ అన్నది. తారాయ, తారము అంటే తరింపజేసేది, మోక్షాన్నిచ్చేది అని. మోక్షాన్ని ఏదిస్తుందో నమశివాయ నేదిస్తుంది. ఈ నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తూ వేదమాత తారహ అని చెప్పింది. ప్రణవమే పంచాక్షరి అని చెప్పింది. మోక్షాన్నిచ్చే మహామంత్రం పంచాక్షరి. అంతేకాదు ఇహము పరము రెండూ ప్రసాదించగలిగే గొప్ప శక్తి పంచాక్షరి మంత్రానికి ఉంది. అది అత్యంత సులభమైన విద్య సుమ, దానిని ఎల్లవేళలా విడువకుండా జపించు. అంతేకాదు శివప్రీతికరమైనటువంటి భస్మధారణ చెయ్యు, రుద్రాక్షధారణ చెయ్యు, పంచాక్షరి జపించు, శివుడిని నిన్ను అనుగ్రహిస్తాడు అని ఆ తల్లి నుదుట భస్మ రేఖ దిద్దిందిట పిల్లవాడికి. భస్మేదం తుమయా లబ్ధం, ఇప్పుడు నేను దిద్దిన భస్మం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, పితురేవ తవోత్తమం విరజానల సంసిద్ధం మహావ్యాపన్ నివారణం. ఇది మీ నాన్నగారు నాకు ఇచ్చినటువంటిది. ఆయన విరజాహోమం అని చేశాడు. ఆ విరజాహోమంలో చేయబడ్డటువంటి భస్మం అన్నమాట, అంటే శివప్రీతికై శివుని కోసం చేసినటువంటి ఆ హోమం. విరజ అంటే రజోగుణాన్ని, దుమ్ముని పోగొడుతుంది. దుమ్ముని పోగొట్టడం అంటే మలినాన్ని పోగొడుతుంది, హృదయంలో ఉండే మాలిన్యాన్ని పోగొట్టేటువంటి శక్తి దీనికి ఉంది సుమా. అంటే శివ మంత్రస్మరణ చేస్తూ భస్మధారణ చేస్తే చాలు, దానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఇప్పుడు తల్లి స్వయంగా ఆది గురువైనటువంటి తల్లే శివగురువు అయింది. ఈయనకి ఎంత ధన్యుడు చూడండి ఉపమన్యుడు. ఆది గురువైనటువంటి తల్లే శివగురువు అయ్యింది గనకనే ఇతను మనకు పరమాచార్యుడయ్యాడు. అమ్మ గురువై ఇచ్చినదనమాట. ఇలా పెట్టి తద్భక్త తద్గతో నిత్యం, మళ్ళీ వెళుతున్నప్పుడు మరొకసారి హెచ్చరించి చెప్తోంది, తద్భక్త తద్గతో నిత్యం తన్నిష్ట తత్పరాయణ భజ పుత్ర మహాదేవం తత ప్రాప్స్యసి చేప్సితం. ఆయన ఎడల భక్తి కలిగి నీ హృదయాన్ని ఆయనకే అర్పణ చేసి తన్నిష్ట, నీ యొక్క నిష్ఠని శివుని యందే నిలిపి తత్పరాయణ, అతడే నాకు పరమమైన గతి అనే బుద్ధితో భజపుత్ర మహాదేవం తత ప్రాప్స్యసి చేప్సితం. ఆ విధంగా ఆయన ఆశ్రయించు, నీకు ఈప్సితాలు లభిస్తాయి అని చెప్పి పంపించింది తల్లి. వెంటనే ఆయన అరణ్యంలో ప్రవేశించి ఏకాంతంలో కూర్చొని తల్లి చెప్పిన ప్రకారంగా ధ్యానభంగిములో ఉండి ఏకాంత చిత్తంతో శివుణ్ణి చింతన చేసేట. జనన్యాస్తద్వచ శ్రుత్వా తదా ప్రభృతి శత్రుఘన్ మమ భక్తిర్మహాదేవే నైష్ఠికి సమపద్యతే. ఇలా నేను కూర్చున్నాక ఆ తల్లి ఇచ్చిన దీక్ష ప్రభావం చేత నాలో క్రమక్రమంగా నైష్ఠికీ భక్తి పెరిగింది అన్నాడు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు శివుడు మహాత్ముడు, ఆయన గురించి తల్లి చెప్తున్నప్పుడంతా ఏదో తెలియనక ఆనందం కలిగింది. అది ఎందుకు కలిగింది అంటే ఏ జన్మాంతర సంస్కారం, కానీ పాల కోసమని వెళ్ళి కూర్చున్నాను నాకు తెలుసు. కానీ కూర్చుని ధ్యానం చేస్తున్న కొద్దీ నాలో నైష్ఠికీ భక్తి పెరిగింది సుమా అన్నాడు. భక్తిలో నైష్ఠికీ భక్తి అని ఒకటి చెప్పబడుతుంది. ఈ నైష్ఠికీ భక్తినే ఏకభక్తి అనన్య భక్తి అని కూడా అంటారు. అంటే శివుడు తప్ప మరి ఏది పట్టనటువంటి స్థితి క్రమంగా నాకు వచ్చింది. ఈ నైష్ఠికీ భక్తిలోకి వెళ్ళాను అది. స్వధన్యక్కోవా మే త్రిజగతి శరణ్య పశుపతే అని ఆదిశంకరులు అన్నట్లుగా, నువ్వు తప్ప ఈ ముల్లోకాల్లో నాకు ఎవడూ లేడయ్యా అనడం అన్నమాట. ఆ నైష్ఠికీ భక్తి నాకు కుదిరింది క్రమంగా. ఆ నైష్ఠికీ భక్తితో చాలా తపస్సు చేశాను. కొంతకాలం వామాంగుష్ఠాగ్ర నిష్ఠిత, నా ఎడమకాలి యొక్క బొటన వేలు మాత్రమే నేలపై నిలిపి పంచాక్షర జపరాయనయ్యాను. ఇలా చాలా కాలం చేశాను. అటు తర్వాత ఫలాహార, కేవలం ఫలాలను మాత్రమే భోజనం చేస్తూ తపస్సు చేశాను. అటు తర్వాత శీర్ణ పర్ణాసి, తమంత తాము రాలిపడిన ఆకుల్ని మాత్రమే తింటూ తపస్సు చేశాను. పంచాక్షరి మంత్రాన్ని ఇంత నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు. కొన్నాళ్ళు అంబు భోజన, నీరుని మాత్రమే తాగుతూ, కొన్నాళ్ళు వాయువుని మాత్రమే, అంటే ప్రాణాయామ నిష్ఠతో వాయువుని నిగ్రహించి తద్వారా పోషితుడే ప్రాణశక్తిని సంపాదించుకుని శివోపాసన చేసేడనమాట. ఇలా చాలా కాలం గడిచింది. తతస్తుష్టో మహాదేవ సర్వలోకేశ్వర ప్రభువు ఏకభక్త ఇతి జ్ఞాత్వా జిజ్ఞాసం కురుతే తదా. అప్పుడు స్వామికి అనుగ్రహం కలిగిందిట. అనుగ్రహం కలిగి ఏకభక్త ఇతి జ్ఞాత్వ, ఇతడు ఏకభక్తుడు అని తెలుసుకున్నట్ట. ఇక్కడ మనం గమనించితే గొడగూచి కథలో ఆయన ఎంత తక్షణం వచ్చాడు, ఇక్కడ ఇంత తపస్సు చేశాడు. ఎందువల్ల అంటే ఇలాంటి తపస్సులు ఎన్నో గొడగూచి గర్జన్మలో చేస్తే ఇప్పుడు వచ్చింది. తేడా ఏమిటో మీరు గమనించితే, అక్కడ గొడగూచి శివునికి ఇవ్వాలి అని తాపత్రయపడింది, ఇక్కడ ఇతడు శివుడి ద్వారా పొందాలి అనుకుంటున్నాడు. పొందాలి అనుకున్నప్పుడు చాలా తపస్సు చేయాల్సింది, తనని తాను ఆయనకు సమర్పించుకోవాలి అన్నప్పుడున్నదే అక్కడ, అది ఏకభక్తి అనమాట. అది కుదరడం ఏకభక్తి యొక్క పరాకాష్ట. అది ఇక్కడ క్రమక్రమంగా ఎదిరిగింత తపస్సు ద్వారా ఉత్పత్తి జరిగింది ఆ ఏకభక్తి క్రమంగా. ఆ వచ్చినప్పుడు శివుడు అతడి యొక్క ఏకభక్తిని లోకానికి చాటడానికి, ఆయనకు అందరి హృదయాలు తెలుసు, పరీక్షించవలసిన అవసరం లేదు, లోకానికి చాటడానికి, తద్వారా ఇతడిలో కూడా హృదయ తపన మరింత పెరిగి శుద్ధుడు కావడానికి గాను శివ మాయారచనతో శక్రరూపం సకృత్వాతు సర్వైర్ దేవగణైర్వృత, ఇంద్రుడు కనబడ్డాట. ఆ ఇంద్రుడు సమస్త దేవతాగణంతో వచ్చి కనబడ్డాడు. వరం వృణీష్వమత్తస్త్వం యత్తే మనసి వర్తతే, నీకేం కావాలో కోరుకోనాయనా అని మాట వినబడిందిట. మాట వినబడగానే కళ్ళు తెరిచూశాడు, ఎదురుగా దేవతలందరితో పాటు ఐరావత గజం మీద కూర్చున్న ఇంద్రుడు కనబడ్డాడు. ఆ ఇంద్రుడిని చూశాడు, ఎవరు నువ్వు అన్నట్టు ఈయన చూశాడు. నీకేం కావాలో కోరుగా అది నేను ఇస్తానన్నాడు ఇంద్రుడు. నిన్ను పిలవకుండా నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు ఈయన వెంటనే. నేను నిన్ను పిలవలేదు, నీకోసం నేను ధ్యానించేయలేదు, ఎందుకు అనవసరంగా అధిక ప్రసంగాలు అనవసరపు జోక్యాలు, వెళ్ళునాయనా అన్నట్ట. నేను ఎవరినో తెలుసా, దేవతాధిపతిని, త్రిలోకాలకు అధిపతిని అయినటువంటి ఇంద్రుణ్ణి. పైగా నువ్వు కూర్చున్నది కేవలం పాల కోసం కదా, ఆ పాటి పాలు నేను ఇవ్వగలనులే, నీకు ఇస్తాను, ఇంకా ఏదైనా కావాలంటే కోరుకు ఐశ్వర్యాలన్నీ ఇస్తానన్నాడు. నేను ఎందుకు కూర్చున్నానో నీకెందుకయ్యా, నాకేం కావాలో నీకెందుకు, నాకేదైనా ఇస్తే శివుడే ఇవ్వాలి, ఇంకెవరిచ్చినా నేను తీసుకోనన్నట్ట. ఎంత భక్తి చూడండి. నాహం త్వత్తో వరం కాంక్షే నాణ్యస్మాదపి దైవతాత్ మహాదేవా తృతే సౌమ్య సత్యమే తద్ బ్రవీమితే, మహాదేవుడు తప్ప ఇంకెవరు ఇచ్చినా ఏ వరమైనా నేను తీసుకోను. పశుపతి వచనాద్ భవామి సజ్జ క్రుమిరథవాతరురప్యనేక శాఖా అపశుపతి వర ప్రసాద జామి త్రిభువన రాజ విభూతి రప్యనిష్ఠ. పశుపతి ఏదైనా ఇస్తే అది తీసుకుంటాను. ఆయన నీకు క్రిమి జన్మనిస్తున్నాను అన్నాడు అనుకోండి, సంతోషంగా స్వీకరిస్తాను. అంతేకాదు చెట్టుగా పుట్టిస్తానన్నాడు అనుకోండి, దాన్నైనా స్వీకరిస్తాను. అంతేగాని త్రిభువన రాజ్యం ఇస్తానని శివుడు తప్ప ఇంకొకడొచ్చి పలికినా నేను తీసుకోనన్నాడు. ఆయనిస్తే నీచత్వమైనా తీసుకుంటాను, కానీ ఇంకొకటి ఇస్తే ఉన్నతత్వం కూడా తీసుకోను అని చెప్తున్నాడు అనమాట. ఇది ఏకభక్తిని పరీక్షించడానికి శివుడు చేసిన మాయా రచన, శివ లీల అనమాట. ఏకభక్తి అంటే శివుడే నాకు సర్వస్వము అనే భావన బలపడేటువంటి స్థితికి ఇది నిదర్శనం. చివరికి చెప్తున్నాడు, అసలు ఆ శివభక్తి ఉన్నదే అది ఒక అమృతమయ్యా, అది తాగడమే పెద్ద క్షీరాన్నం తాగడం నాకు తెలుసు. సంసార భయన్న భావ నభవతి హరభక్తి రసాయనం పీత్వా, హరభక్తి అనేటువంటి రసాయనాన్ని తాగిన వాడికి సంసారమైన భయం ఏది ఉండదు సుమా అన్నాడు. సంసార భయం అంటే జనన మరణ రూపమైనటువంటి ఈ జీవన ప్రవాహంలో ఏ భయము కూడా అతన్ని చేరదు అని చెప్తున్నారు అనమాట. సంసారజమైన భయం ఏది కూడా హరభక్తి రసాయనం తాగిన వాడిని చేరదు. అంతేకాదు ఇంకోటి అంటున్నాడు, దివసం దివసార్థం వా ముహూర్తం వా క్షణం లవం నహ్యలబ్ధ ప్రసాదస్య భక్తిర్భవతి శంకరే. ఒక రోజు గాని, రోజులో సగం గాని, క్షణం గాని, క్షణంలో సగం గాని శివభక్తి లేకుండా ఉండకూడదు అన్నట్టు. అంటే నా బ్రతుకులో ప్రతి క్షణం క్షణంలో కూడా భాగమైనటువంటి కాలం శివభక్తితోనే ఉండాలి, శివభక్తి లేని క్షణం నా జీవితంలో ఉండకూడదు అంటున్నట్టు. ఎంత గొప్ప విశేషం చూసారా, నా హ్యలబ్ధ ప్రసాదస్య భక్తిర్భవతి శంకరే, శివభక్తి లేని క్షణం నా జీవితంలో ఉండకూడదు. అంటే జీవితం అంతా కూడా శివభక్తితోనే ఉండాలి, ఏదో కాసేపు తలంచుకుందామండి అని కాదు, ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం కూడా ఆ పరమేశ్వర స్పృహతోనే నేను బ్రతకాలి, అది కావాలి నాకు. ఆయన లేని క్షణమే నాకు అక్కర్లేనప్పుడు ఆయన ఇవ్వని వరం నాకు ఎందుకయ్యా, కాబట్టి తమరు దయచేసి చిత్తగించండి అని చెప్పాడు. అపికీట పతంగోవా భవేయం శంకరాజ్ఞయ నతు శక్రత్వయా దత్తం త్రైలోక్యమపి కామయే. మళ్ళీ చెప్తున్నాను విను, కీటమైనా పక్షినైనా ఏమైనా పర్వాలేదు, కానీ శివుడివ్వనిదేది నాకొద్దు, నాక పృష్టం నచ దేవరాజ్యం న బ్రహ్మలోకం నచ నిష్కళత్వం న సర్వకామాన్ అఖిలాం వృణోమి హరస్య దాసత్వమహం వృణోమి. నాకు స్వర్గం అక్కర్లేదయ్యా, దేవరాజ్యాలు బ్రహ్మలోకాలు ఇవేవి అక్కర్లేదు, అసలు ముక్తి మోక్షం అంటారే దాని గురించి కూడా నాకు అక్కర్లేదు, నాకు కావలసిందంతా కూడా హరస్య దాసత్వమహం వృణోమి, హరిణు యొక్క దాస్యం ఒక్కడి చాలు, నాకు ఇంకేది అక్కర్లేదు, శివదాస్యమే నాకు కావలసింది అని చెప్పాడు. ఎంత చెప్తున్నావే, అసలు శివుడు ఎవరో నీకు తెలుసా అని అడిగట్ట వెంటనే ఇంద్రుడు అడిగితే, అప్పుడు ఉపమన్యువు శివుడు గురించి ఉపన్యాసం ఇస్తాడు, చాలా గొప్ప ఉపన్యాసం అది. అంటే తాను ఏ దైవం పట్ల భక్తి కలిగి ఉన్నాడో ఆ దైవం పట్ల పూర్తి ఎరుకతో మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు అనమాట. అది విశేషం ఇక్కడ, దీన్నే శివజ్ఞానం అంటారు. శివజ్ఞానం భక్తిలో ప్రథమమైన అవస్థ. అవస్థ అంటే శివుడు పట్ల ఒక అవగాహన ఏర్పడాలి, శివుడు దయామయుడు ఏదో ఒకటి తెలియాలి, అది తెలిసి ఆ తెలిసిన దాన్ని ధ్యానం చేయాలి, ఆ ధ్యానంతో ఆయన పట్ల ప్రేమ పూని ఉండాలి, ఆ ప్రేమతో ఆయన్ని ఆరాధించాలి, ఆ ఆరాధనతో వ్రతం చేయాలి, ఇలా ఉండేవాడిని శివయోగి అని అంటారన్నమాట. ఈ శివయోగంలో ప్రథమమైనటువంటిది శివజ్ఞానం గనక తనకు తెలిసిన శివజ్ఞానాన్ని చాలా విస్తృతంగా చెప్తాడు. ఆ చెప్తున్నప్పుడు అనాది మధ్య పర్యంతం జ్ఞానైశ్వర్యమచింతితం ఆత్మానం పరమం యస్యాత్ వరం తస్మాత్ వృణీమహే. ఇక్కడ శ్లోకాలు ఎలా కూర్చాడంటే వ్యాసదేవుడు ప్రతి శ్లోకం చివర వరం తస్మాత్ వృణీమహే అంటూ ఉంటాడు. శివతత్వం చెప్పి అలాంటి శివుడి నుంచి నేను వరం కోరుకుంటున్నాను, అలాంటి శివుడి నుంచి నేను వరం కోరుకుంటున్నాను అని చెప్తాడు. ఎటువంటి వాడు శివుడు అంటే అనాది మధ్య పర్యంతం జ్ఞానైశ్వర్యమచింతితం ఆత్మనం పరమం, పరమమైనటువంటి వాడు, సర్వమునకు మహోన్నతులైనటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడు, అంతేకాదు మీరందరూ ఎప్పుడూ కూడా కొలుచుకునేటువంటి వాడు అని కూడా చెప్తున్నాడు. యస్య బ్రహ్మాత విష్ణుశ్చ త్వంచాపి సహదేవతై అర్చయధ్వం సదాలింగం తస్మాత్ శ్రేష్ఠతమో హి సహ. ఆ శివుణ్ణి లింగ రూపంలో అందరు దేవతలు కొలుచుకుంటారట, సర్వ దేవతలు కూడా లింగార్చన పరాయణులు, వారి యొక్క కాలమానాల ప్రకారము అనునిత్యము శివలింగాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. అది విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. నువ్వు బ్రహ్మదేవుడు, ఇతర దేవతలందరూ కూడా శివలింగారాధనాపరాయణులు, దానివల్లనే నువ్వు ఇంత గొప్పవాడవయ్యావన్న విషయం నాకు తెలుసు. తస్మాత్ వరమహంకాంక్షే నిధనం వాపి కౌశిక. ఇప్పుడు నీ చుట్టూ ఈ దేవతలందరూ కొలుచుకుంటూ ఉంటే ఏం వరం ఇవ్వాలి నువ్వు కనబడ్డావంటే, నీకు ఇంత టీవీ, ఇంత శక్తి, ఇంత మహిమ కూడా శివలింగారాధన వల్ల వచ్చిందని మా అమ్మ నాకు చెప్పిందన్నాడు. మా అమ్మ చెప్పింది మీరందరూ కూడా శివారాధన వల్లనే ఇంత గొప్పవారయ్యారు అని. కనుక సృష్టిలో ఎవడు ఏ స్థాయిలో గొప్పవాడు కావాలన్నా అది శివారాధన యొక్క మహిమ సుమా. శివలింగార్చన ఉన్నదే అది భోగమోక్ష ప్రదాయం, అంటే భోగ యోగ మోక్షదాయకమైన శక్తి శివలింగార్చనకు ఉన్నది, అంత విశిష్టమైనటువంటిది శివలింగార్చన. కనుకనే వినా లింగార్చనం యస్య కాలో గచ్చతి నిత్య సహ మహాహానిర్భవే తస్య అన్నారు. లింగార్చన లేకుండా కాలం గడిస్తే అది ఏదో కోల్పోయినట్లుగా భావించాలట. ఏ రోజు శ్రేష్టమయ్యా అంటే ఏ రోజు శివలింగారాధన చేస్తామో ఆ రోజు శ్రేష్టం, అంత దివ్యమైనటువంటిది శివలింగారాధన. అంతేకాదు లక్ష్మీదేవి నివాస స్థానాలు మంత్రశాస్త్రంలో చెప్పబడుతూ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే దీపమునందు ఉంటుంది, శుభ్రమైన ఇంటిలో ఉంటుంది, గోవులు మొదలైనవి నడయాడే చోట్లో ఉంటుంది, శివలింగమునందు ఉంటుంది అని చెప్పబడింది శాస్త్రంలో. శివలింగమునందు లక్ష్మి ఉంటుందిట, అంటే అర్థం సమస్త ఐశ్వర్యములు అందులో ఉన్నాయట. కనుకనే ఒక్క శివలింగం నమశివాయ అనేటువంటి మాట భస్మధారణ ఇవి ఉంటే అన్నైశ్వర్యములు ఉన్నట్టే. ఇంత చక్కగా చెప్తున్నాడు ఉపమన్యువు, ఇంతకు మించిన సంపద ఉంటుందయ్యా. కనుక శివ అనే నామం నాలిక మీద, నొసటి మీద భస్మరేఖలు, మెడలో రుద్రాక్ష, ఎదురుగా శివలింగం, ఇంకేం కావాలి, అదే మహాసంపద అని చెప్తున్నాడు. ఇక్కడ శివలింగార్చనకు సంబంధించిన విశేషమైన రహస్యాలు ఎన్నో చెప్తాడు ఉపమన్యువు. శివలింగతత్వం అక్కడుంది, ఇది చెప్పాలంటే యోగశాస్త్ర రహస్యాలన్నీ అక్కడ చెప్పబడ్డాయి. మామూలుగా కొంతమేరకు అర్థం కావడానికి పరమేశ్వరుడు సకల నిష్కల స్వరూపుడని చెప్పేందుకు శివలింగార్చన చేస్తాం. ఏ రూపము లేనివాడు అన్ని రూపములు అయినవాడు అనే దానికి ప్రతీకగానే శివలింగారాధన, అరూప రూపం అనే దానికి ప్రతీకది. అటు రూపము కాదు, అటు కాకుండానూ పోదు, అది శివలింగంలో ఉన్న తత్వం. ఇది మామూలుగా చెప్పేది. నిజానికి శివలింగం అనే విషయం గురించి మాట్లాడాలి అంటే మన యొక్క సాధన స్థాయి బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇది మన యొక్క సాధన స్థాయి బట్టి శివలింగ తత్వం అర్థమవుతుంది. మొదట మనకు తెలిసేది ఆ శివలింగంలో ఏ రూపాన్ని భావించితే ఆ రూపంలోనే కనబడతాడు. పైగా మనల్ని ఏ రూపంతో అనుగ్రహించాలో ఆయనకే తెలుసు కనుక ఏ రూపంతో కావాలంటే ఆ రూపంతో అందులోంచి మనల్ని అనుగ్రహిస్తాడు. శివలింగం నుంచి మృత్యుంజయుడి అనుగ్రహిస్తాడు, దక్షిణామూర్తి అనుగ్రహిస్తాడు, అర్ధనారీశ్వరుడి అనుగ్రహిస్తాడు, పరివారమూర్తి అనుగ్రహిస్తాడు ఆయన ఇష్టం అని భావన చేస్తాం. ఇది ఒక స్థాయి. యోగ స్థాయి పెరుగుతూ ఉంటే ప్రపంచం యొక్క తాత్విక స్థాయి అర్థమవుతూ ఉంటే ఇది పుస్తకాల వల్ల రాదు, ప్రవచనాల వల్ల రాదు. మన సాధన పెరుగుతుంటే తత్వం అర్థమవుతుంది. లేకపోతే చెప్తే పదాలు గుర్తుకొస్తాయి మీకు, లేదా పదాలు బాగా గుర్తుపెట్టుకోగలిగే మేధాశక్తి ఉంటే పదాలు గుర్తుపెట్టుకుంటారు. పదాలు గుర్తుపెట్టుకుంటే ఏముంది, తత్వం అర్థం కావాలంటే మన యొక్క వ్యక్తి యొక్క సాధన ఉండాలి. వ్యక్తి యొక్క సాధనా స్థాయి పెరిగితే శివలింగ యోగతత్వం ఇంకా ఇంకా అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది అది తప్ప ప్రపంచంలో మరేమీ లేదు అని తెలుస్తుంది. లింగగర్భం జగత్ సర్వం, సర్వ విశ్వము ఆ లింగగర్భంలోనే ఉంది అని తెలుస్తుంది. అందుకే లింగారాధన చేసేవాడు విశ్వం మొత్తాన్ని ఆరాధన చేస్తున్నాడు. అందువల్లనే విశ్వేశ్వరుడు లింగరూపి అంటే అర్థం విశ్వం నిండా వ్యాపించినటువంటి ఆ శివత్వం ఏదైతే ఉందో దానిని మనం లింగరూపంలో భావన చేసినప్పుడు విశ్వంలో ప్రతి అణువు నుంచి శివుడు మనల్ని రక్షిస్తాడు. అది విశేషం. విశ్వమంతా ఆయనే గనక అణువు మొదలు బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని లింగంలో ఆరాధించడం అనే విశిష్టత మీ అందరికీ తెలిసినదే, దేవతలందరికీ తెలిసిందే. వాళ్ళు అనునిత్యం చేసేటువంటిది శివార్చన. అందువల్లనే నేను మీరు ఆరాధించే శివుడిని ఆరాధిస్తున్నాను, ఆయనే నన్ను అనుగ్రహిస్తాడు. దయచేసి నా తపస్సుకి సమయభంగం చేయకుండా మీరు చిత్తగిస్తే నేను సంతోషిస్తానంటున్నట్ట. తస్మాత్ పరమహంకాంక్షే నిధనం వాపి కౌశిక గచ్చవా తిష్టవా శక్ర యథేష్టం బలశోధన. చూడు ఇంతవరకు శివుడు రాలేదు, ఏదో నేను వచ్చాను, నీకు కావాల్సింది ఏదో ఇచ్చేస్తాను, ఎందుకు సమయం వృధా చేసుకుంటావు, ఇంతవరకు రాని శివుడు ఇంకా చేస్తే వస్తాడా, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నువ్వు అనొచ్చు. మరణించినా పర్వాలేదు కానీ శివుడు వచ్చే వరకు నేను కదన్ను, నువ్వు దయచేసి వెళ్ళిపో. సరే ఇంకా నిన్ను బతమాడడం ఎందుకు, వెళితే వెళ్ళో లేకపోతే లేదు, నేను నా ధ్యానంలోకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాను. అలా వెళుతూ ఉంటే క్షణంలో ఒక మహానాదం వినబడిందిట. ఐరావతంతో సహా ఇంద్రుడు దేవతలు అందరూ అంతర్ధానమైపోయారు. అంటే ఆ ఇంద్ర రూపంలో వచ్చిన వాడు కూడా శివుడే, అది ఇక్కడ గమనించాలి. ఆ రూపంతో కనబడ్డాడు, ఇతన్ని ఏకభక్తిని పరీక్షిద్దామని. కానీ ఇతనేమిటి, ఆ శివత్వం పట్ల ఏ రూప ధ్యానం చేస్తున్నాడు, ఆ రూపమే శివుడు అని అక్కడ నిష్ట కలిగి ఉన్నాడు గనక ఇంత మాట వచ్చిందనమాట. లేకపోతే శివుడు కోసం తపస్సు చేస్తుంటే మధ్యలో ఇంద్రుడు జోక్యం చేసుకుంటాడా, ఆ పని చేయడు, చేస్తే శివుడి నుంచి ఇరిగే మళ్ళీ ప్రమాదం. అందువల్లనే శివుడు కోసం తపస్సు చేసేవాడు ఎదురుగా ఆయన రాడు, శివుడే ఈ మాయా రచన పన్నాడు. ఒక్కసారిగా ఏం జరిగింది అంటే అథాపశ్యం క్షణేనైవ, ఒక్కసారి ఆ ఐరావతం కాస్త అద్భుతమైన తేజపుంజంతో తెల్లని కాంతులతో కనబడిందిట. ఎలాగో అంటే హంస కుందేందు సదృశం మృణాల రజిత ప్రభం వృషరూపధరం సాక్షాత్ క్షీరోదమివ సాగరం. క్షీరసాగరం అంతా వృషభాకృతి ధరించిందా అన్నట్లుగా, ఎంత చక్కగా భావన చేశారో చూడండి. పాల సముద్రం అంతా ఒక్కసారి ఉన్నట్టుండి ఒక వృషభమై కనబడిందా అన్నట్లుగా ఒక మహావృషభం కనబడిందట. నందీశ్వరుడు సాక్షాత్కరించాడు, అంత పెద్ద నందీశ్వరుడు. ఇంత చిన్న ఉపమన్యువు ఎంత తలెత్తు చూశాడు, అంత మహానందీశ్వరుడు కనబడ్డాట. ఆ నందీశ్వరుడు హంస కుందేందు సదృశం. ఆ తెల్లదనం ఎలా ఉంది అంటే అలాంటి తెల్లదనం లోకంలో ఎప్పుడు చూడలేదు ఇతడు. ఎందుకంటే శివుడు కానీ శివుని వద్ద ఉన్నటువంటివి కానీ అన్న అలౌకికములు. హంసలాగుంది అనుకునే లోపల అలా లేదుట, పోని మల్లెలాగుంది అంటే అలాగా లేదు, వెన్నెల్లాగా ఉంది అంటే అలాగే లేదు. మొత్తానికి ఊహకు కూడా లభ్యం కానంత తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్న దాని పైన ఒక ఆయన కూర్చున్నాడు. ఈ మహాకాయమైనటువంటి నందీశ్వరుడు కృష్ణ పుచ్చం నల్లని కుచ్చులు కలిగినటువంటి తోకతో ఉన్నట్ట. భావన చూడండి ఎంత గొప్పగా ఉంది. మధు పింగళలోచనం తేనె రంగు కళ్ళున్నాయట ఆ వృషభేశ్వరుడికి. తమాస్థితశ్చ భగవాన్, ఎందుకంటే వృషభాన్ని ఒక్కసారి ధ్యానం చేస్తే చాలు మనకు భగవద్ అనుగ్రహానికి మార్గం లభించినట్లే. ముందుగా శివారాధనలో వృషభాన్ని భావన చేయాలి మనం. ఎందుకంటే నందీశ్వర మహాభాగ శివజ్ఞాన ప్రదాయక మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అంటాం మనం. ముందు ఆయన నమస్కరించుకుంటాం, కనుక మొదటిగా కనబడ్డాడు ఆ మహావృషభం. దానిపైన ఎవరున్నారో చూద్దామంటే ఇతడి కళ్ళకి ఆ శక్తి చాలలేదట. ఒక మహాకాంతిమయమైనటువంటి పుంజం కనబడుతుంది, కళ్ళు మిరుమిట్లు గొలుపుతుందిట. ఎట్టకేలకు ఆ పైన కూర్చున్న ఆ కాంతి పుంజం అనుగ్రహించడం వల్ల దాన్ని తేరి చూడగలిగే శక్తి వచ్చిందిట కన్నులకి. మనం చూడాలనుకుంటే స్వామి కనబడ్డు, ఆయన అనుకుంటేనే కానీ మనం చూడలేం.
1: Om Namah Shivaya. Dear users of Shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.

ఏకాదశకపాలభవ్యేకాదశాక్షరాత్రిష్టుభైందేష్టభమాధ్యంజనగౌతమనం మాధ్యంజనమేవ్వాదశకపాలభవ విద్వాదశాక్షరాజకీ

ఛిద్రాపదానాచిద్రాహుషిరపదానుచక్షస్వరమామి స్వరిన్మేదానే రంద్రహస్తజక్షామయా

ప్రజాపతిరగ్రిమతిమత్సరం వసంతే దైవాస్మేణ దక్షిణం పక్షం మరిదాభి పుచ్చకం సర్వత్పరం పక్షకం హే మందే నమధ్యం బ్రహ్మణావాహ్యతర్థోర్ధమతిరక్షణం పక్షం పరిహ్ పుచ్చం జిహ

ప్రయశ్రీవృత్తాయింద్రాయ అధిరాజాయ ప్రయశ్రీగౌరీంద్రాయ స్వరాజ్ఞే ప్రయశ్రీవదనస్థ స్వస్తు నిజోక్ష్యాభ్యాస్త

్రహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ్రాహ్మణ్యాయ